హలో సార్, ఇప్పుడు సమయం. హలో సార్, 1:32:33 సెకండ్స్. దిస్ ఇస్ పేర్ మైక్ టెస్ట్ సార్. సమయము సెకండ్స్.

శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు 24వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్య సాధనలో భాగంగా తలపెట్టిన విత్తన బంతులు, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వెదజల్లిన ప్రాంతాల్లో మొలకల శాతం, మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించామని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేసే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 8

వార్డులో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు భారీగా తగ్గాయని ఇది ఆందోళనకర పరిణామమని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎయిర్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 47 సెకన్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లకు వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: ఉపరాష్ట్రపతి ప్రోగ్రామ్లో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో

0: సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఎ. రవినాయుడు తెలిపారు.
2: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె. నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో, భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్. నారాయణ తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ

0: చాలా ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే.

0: గురుస్వరాలు వివిధ్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ్ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుకున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సాగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2వ రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500లకు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రెన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం

వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 20వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణంకియా నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు.
కళ, సంస్కృతి, నృత్యం.

0: సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష శ్రీమంత శంకర్ దేవ్ ని భారత్ మే ఏక్ సం

సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజేయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ 2 రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరి పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకమేది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2 క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, అలాగే మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:20 దాటి 29 seconds కావస్తుంది. మనం ఎంటర్పేయం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ అయితే షేర్ చేస్తా కదా ఫస్ట్. అయితే మరి ఇవాళ స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన లైఫ్లో ఎలాగైనా బాగా ధనవంతుడు అయిపోవాలని ఆశ. ఒకరోజు ఎవరో వారికి చెప్పారు, ఈ కొండల వెనుక వజ్రాల గనులు ఉన్నాయి, అక్కడ తవ్వితే వజ్రాలు దొరుకుతాయని. ఇంకా రైతు ఆశతో తనకున్న పొలాన్ని ఇంటిని అమ్మేసి రాత్రి పగలు అని అనుకోకుండా ఆ కొండల్లో తవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక నెల గడిచింది, ఏమీ దొరకలేదు. 6 నెలలు గడిచాయి, ఒళ్ళంతా హూనమైపోయింది, కానీ వజ్రం ముక్క కూడా తగలేదు. 1 సంవత్సరం గడిచేసరికి రైతు పూర్తిగా అలసిపోయాడు. విసుగొచ్చేసింది, ఇదంతా వేస్ట్, ఇక్కడ ఏ వజ్రాలు లేవు, నా బతికిందే అని ఫ్రస్ట్రేషన్లో చేతిలో ఉన్న గొడ్డల్ని అక్కడే పారేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆ ప్లేస్కి ఇంకొక కొత్త కుర్రాడు వచ్చాడు. వాడు నేలపై పడి ఉన్న ఆ గొడ్డల్ని తీసుకుని ఆ పాత రైతు తవ్విన గుంతలోనే జస్ట్ ఒక్కటంటే ఒకటి గట్టి వేటు వేశాడు. టపీమని రాయి పగిలింది, లోపల నుండి మెలమెల పెరిసే వజ్రాలు కానీ బయటపడింది. ఆ కుర్రడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ పాత రైతు కేవలం 1 అడుగు అంటే 1 చివరి అడుగు దూరంలో తన ప్రయత్నాన్ని ఆపేయడం వల్లే అంత పెద్ద సక్సెస్ని కోల్పోయాడు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మనం కూడా సక్సెస్కి చాలా దగ్గరగా వచ్చి ఇక నా వల్ల కాదు అని గివ్అప్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టమంతా వృధా పోదు. బహుశా మనం వేయబోయే నెక్స్ట్ అడిగే మన లైఫ్ చేంజింగ్ స్టెప్ కావచ్చు. చివరి వరకు పోరాడితే వజ్రం మనదే అవుతుందన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 50 సెకండ్లుగా వస్తుంది మన వినం కాఫీ టైంలో. మరి స్టోరీ అయితే చెప్పేశాను, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు ఆగస్ట్ 24, మన భారత స్వాతంత్ర సమర చరిత్రలోనే ఒక అగ్నిశిఖ లాంటి వీరుడు హుతాత్మ శివరామ హరి రాజ్గురు గారి జయంతి అన్నమాట. భగత్ సింగ్, సుఖదేవ్ల పేర్లు వినగానే

మనకి గుర్తు చేసుకునే మూడో ధృవతారే మన రాజ్గురు. ఈ ముగ్గురు వీరుల దోస్తీ, దేశభక్తి ఏ రేంజ్లో ఉంటుందో ఈరోజు కాఫీ టైంలో మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:33 దాటి 3 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్న కాఫీ టైంలో నేనైతే రాజ్గురు గారి జయంతి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మరి ఏంటి అంటే 1908 ఆగస్ట్ 24 మహారాష్ట్రలోని

పూణే దగ్గరున్న ఖేడ్ అనే చిన్న గ్రామంలో రాజ్గురు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన గుండె ధైర్యం మాత్రం తగ్గలేదు. చదువు కోసం కాశీ వెళ్లిన రాజ్గురు అక్కడి సంస్కృతి అభ్యసించడమే కాదు, దేశం పడుతున్న బానిసత్వ బాధలను చూసి రగిలిపోయారు. బ్రిటిష్ పాలనపై పోరాడాలనే ఆలోచన ఆయన హరిజన సోదక్ సమితి, ఆ తర్వాత విప్లవాత్మక రిపబ్లిక్ అసోసియేషన్లోకి అడుగుపెట్టేలా చేసిందనమాట. మరి తర్వాత ఏం జరిగింది ఏంటి అని ఆయన గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే కార్తీక్ పాడిన జనతా అయితే గనక మోహనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:38 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే రాజ్గురు గారి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. రాజ్గురు అంటే కేవలం పోరాట పటిమ మాత్రమే కాదండి, ఆయన ఒక గ్రేట్ నైపుణ్యం ఉన్న షార్ప్ షూటర్ అన్నమాట. దళంలో ఆయన్ను అందరూ అభిమానంగా గన్ మ్యాన్ ఆఫ్ HSRA అని పిలుచుకునేవారు అన్నమాట. సైమన్ కమిషన్ నిరసనలో సింహన్ లాంటి లాలా లజపతి రాయ్ గారిపై బ్రిటిష్ పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ వల్ల ఆయన కన్నుమూశారు. ఆ భారతీయ ఘటనల రక్తాన్ని మరిగించిందన్నమాట. దాంతో రాజ్గురు, భగత్ సింగ్, సుఖదేవులు లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా 1928 డిసెంబర్ 15 బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ను ఎదుర్కొన్నారు. మొదటి బుల్లెట్ పేల్చింది మన రాజ్గారే అన్నమాట. మరి ఇంకా ఆయన గురించి, ఆయన నవ్వులు, స్నేహం, దేశం కోసం త్యాగం, దీని గురించి అయితే మాట్లాడదాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.1. నేను మీ అజయ్ సౌజన్య. సునీత అండ్ కళ్యాణ్ మాలిక్ పాడిన ఈ అబ్బాయి చాలా మంచుడు, మోహనించదే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:47 దాటి 25 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి రాజ్గురు జయంతి గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఇంకా రాజ్గురు గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఎంత సీరియస్ పోరాటాలు చేసినా వ్యక్తిగతంగా ఆయన చాలా సరదా మనిషి. భగత్ సింగ్తో ఆయనకున్న కాంపిటీషన్ బాండింగ్ అంతా ఇంత కాదనమాట. విప్లవ సమావేశాల క్లిష్ట సమయంలో కూడా అందరినీ తన హాస్యంతో నవ్వించేవారు. కానీ దేశం విషయానికి వస్తే నవ్వించే పెదవులే విప్లవ నినాదాలు చేశాయి. సాండర్స్ హత్య తర్వాత కేసు లొంగని ఆయన్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇంకా 1931 మార్చి 23 కేవలం 22 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ సుఖదేవులతో కలిసి ఈయన కూడా ఉరికంబాన్ని ముద్దాడారన్నమాట. మరి ఇంకా ఈయన గురించి

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధభారతి 101.8 ఆర్జే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మీరైతే జయమోహన్ నుంచి అయితే వందే మాత్రం అంటూ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారు అంటే కనుక బేబీ ప్రటి అండ్ ఎన్ శ్రీనివాస్ కోరస్ పాడగా, అనూప్ రివెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఇంకా లాస్ట్, రాజ్గురు త్యాగానికి గుర్తుగా ఆయన జన్మస్థలమైన ఖేడ్ గ్రామం రాజ్గురు నగర్ అని నామకరణం చేశారు. స్వేచ్ఛాయుతమైన భారతంలో జీవిస్తున్న మనం ఈరోజు పొందుతున్న ప్రతి హక్కు వెనక రాజ్గురు లాంటి వేలాది మంది అమరవీరుల రక్తం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వయసు చిన్నదైనా సాధించిన విజయం, చూపిన ధైర్యం కలకాలం నిలిచిపోయింది. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 43 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాబాయ్ చెప్పేస్తూ మీకోసం సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరిస్తారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చ బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా శాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: చేస్తూగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ

0: పక్కన చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సైక్లోన్ నెంబర్ 478 అప్డేట్ ప్రకారం తుఫాను ప్రభావం తీవ్రమవుతుంది. తీర ప్రాంతాల్లో వేగవంతమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు మరియు తీర ప్రాంతాల్లో గంటకు అత్యధిక వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయి. అలానే మత్స్యకారులకు వేటకు వెళ్లకూడదని, సముద్రంలో పడవలు తిప్పరాదని రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఈరోజు మనం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక పవర్ఫుల్ ఒక మాట అయితే మాట్లాడుకుందాం, లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటంటే ది గ్రేట్ అబ్రహం లింకన్ గారు ఒకప్పుడు అద్భుతమైన మాట చెప్పారన్నమాట, నేను నెమ్మదిగా నడుస్తాను కానీ ఎప్పుడు వెనక్కి మాత్రం నడవను. వావ్, ఎంత పవర్, ఎంత డెప్త్ ఉందో కదా ఈ మాటలో. ఈ ఒక్క మాట వెనుకున్న అసలైన అర్థం ఏంటో, మన రోజువారీ లైఫ్కి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు కాస్త వివరంగా మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఈ రోజుల్లో మన అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? కంపారిజన్. మన సోషల్ మీడియా ఆన్ చేయగానే చాలు, నా ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు, వాడికి నాకంటే పెద్ద ప్యాకేజ్ వచ్చింది, వాడు నాకంటే ఫాస్ట్గా లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు, ఇలా పక్కనోడి స్పీడ్ని చూసి మన స్పీడ్ని తక్కువ చేసి డల్ అయిపోతున్నాం. కానీ లింకన్ గారు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్ ట్రాక్ వేరుగా ఉంటుంది. ఒక్కరి ప్రయాణం విమానాల్లో ఉండొచ్చు, ఇంకొకరిది సైకిల్ మీద ఉండొచ్చు. కానీ అసలైన విషయం ఏంటంటే, మనం ఏ వాహనం మీద వెళ్తున్నాం అనేది ముఖ్యం కాదు, అసలు మనం ముందుకి కదులుతున్నామా లేదా అనేది ముఖ్యం. అంటే వాహనం ఇంపార్టెంట్ కాదు, మనం ముందుకి కదులుతున్నామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. అంటే లైఫ్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగడమే ముఖ్యం అని చెప్పేది ఈ ఉద్దేశం అన్నమాట. మరి ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడదాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:22 దాటి 35 కావస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మీరైతే సిద్ శ్రీరామ్ పాడిన 18 pages మూవ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందామంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా, ఒక పెద్ద చెట్టు ఫలాలు ఇవ్వాలన్నా దానికి టైం పడుతుంది కదా. రాత్రికి రాత్రి వచ్చే సక్సెస్ అసలు నిలబడుతుందా చెప్పండి? అస్సలు నిలబడదు కదా. చదువులో వెనకబడ్డామా ఏం పర్లేదు, రోజుకో పేజీ అదనంగా చదివితే సరిపోతుంది. కెరీర్లో గ్రోత్ లేదా పర్లేదు, రోజుకొక కొత్త స్కిల్ నేర్చుకోండి. ఆరోగ్యం సరిగ్గా లేదా రోజుకో 10 minutes నడవటం స్టార్ట్ చేయండి. సో మనం వేసే అడుగు ఎంత చిన్నదనేది మ్యాటర్ కాదండి, ఆ అడుగు ముందుకు పడుతుందా లేదా అనేది ప్రోగ్రెస్ అన్నమాట. వేగం తగ్గినా పర్లేదు, అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నా కూడా పర్లేదు, కానీ రివర్స్ గేర్ మాత్రం అస్సలు వేయకూడదు అన్నమాట. అదే మన లింకన్ గారు కూడా చెప్పింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా RX 100 నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:34 దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన జీవితంలో ఓటములు కష్టాలు వచ్చినప్పుడు మనసు ఇక నా వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్తుంది. మార్నింగ్ స్టోరీ కూడా చెప్పాను కదా, స్టోరీలో కూడా అలాగే ఆయన రైతు తనకి చేసి చేసి కష్టపడి ఇంకా నా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోయారు, అప్పుడే సక్సెస్ కూడా కోల్పోయారు కదా. అలానే ఆ సమయంలోనే మనం ఈ లింకన్ గారి లైఫ్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకు అంటారా, ఆయన తన జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయారో తెలుసా? వ్యాపారంలో నష్టం, ఎన్నికల్లో వరుస ఓటములు, అయినా ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూనే ఉన్నారు, చివరికి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి మన లైఫ్లో ఒక ఫెయిల్యూర్ రాగానే జీవితం అయిపోయింది అనుకోకూడదు. అది కేవలం ఒక చిన్న పాజ్ బటన్ మాత్రమే, మళ్ళీ రీస్టార్ట్ చేయండి, మునుపటి కంటే ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళాలి అంతే అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:42 దాటి 8 సెకండ్ కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన లింకన్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మనలో చాలామంది పెద్ద ఉద్యోగం వచ్చాక సంతోషంగా ఉందా, ఇల్లు కొన్నాక ఎంజాయ్ చేద్దాం అని హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పిన గమ్యం చేరినప్పుడు వచ్చే సంతోషం కంటే ఆ ప్రయాణంలో మనకి దొరికే చిన్న చిన్న క్షణాల్లోనే అసలైన కిక్ ఉంటుందన్నమాట. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి బజ్జీ మిర్చి తినడంలో ఉండే కిక్ వేరే లెవెల్ కదా. అలాగే చిన్ననాటి ఫ్రెండ్తో గంటల తరబడి ఏదేదో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకోవడంలో కూడా ఒక మంచి రిలాక్సేషన్ ఉంటుంది. అంతేకాదు అమ్మా నాన్నలతో కలిసి ప్రశాంతంగా కాసేపు కూర్చుని నవ్వుకుంటే అందులో కూడా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా వీటన్నిటిని మిస్ చేస్తూ మనం దేని వెనకాల పరుగు పెడుతున్నాం చెప్పండి. లైఫ్లో ఎప్పుడైనా డౌన్ అయ్యామా అనిపిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పడిపోవడం అనేది పరాజయం కాదు, పడిపోయి అక్కడే ఉండిపోవడం మాత్రమే అసలైన ఓటం అన్నమాట. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం వచ్చే సూర్యకాంతి అంత బ్రైట్గా ఉంటుంది. లైఫ్ మనకి ప్రాబ్లమ్స్ ఇస్తుంది అంటే దాని అర్థం మనలో ఉన్న స్ట్రెంగ్త్ని మనకి పరిచయం చేయడానికి. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ని చూసి భయపడకండి, ఇది కూడా దాటిపోతుంది అనే చిన్న పాజిటివ్ థాట్తో ముందుకు వెళ్ళండి అంతే అన్నమాట. ఇంకా అంతేకాదు ఈరోజు నేనైతే ఒక సలహా అయితే ఇస్తాను. ఏంటి అంటే ఫస్ట్ థింగ్, పక్కనోళ్ళతో అస్సలు కంపారిజన్ చేసుకోకూడదు. మీకు మీరే హీరో అని ఫీల్ అవ్వాలన్నమాట. చిన్న విజయానికైనా కాస్త

ఇంకా మనం శభాష్ అనుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అదనమాట ఈ 2 టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే జీవితం అనేది ఒకే ఒక్కసారి దొరికే అద్భుతమైన ఛాన్స్. దాన్ని టెన్షన్లతో పాడు చేసుకోకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఉందాం. ఏమంటారు? ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే శ్రీనివాస కళ్యాణం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి అండ్ సునీత పాడగా మిక్కీ జిమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. నేనైతే లింగర్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, ఈ రోజుల్లో మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? అయ్యో అలా ఎందుకు జరిగిందని, జరగబోయే దాని గురించి అబ్బా రేపేమవుతుందని లేనిపోని ఆలోచనలతో మైండ్ని ఒక ప్రెషర్ కుక్కర్లా మార్చేస్తున్నాం. మనం ప్రజెంట్లో బతకడం మర్చిపోయి ఊహా ప్రపంచంతో యుద్ధాలు చేస్తున్నాం. రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చూసుకుంటూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో కనిపించేది హైలైట్ రీల్ మాత్రమే, అసలు సినిమా అందరి ఇంట్లోనూ ఒకటే కామన్. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, అందరినీ హ్యాపీగా ఉంచాలి, ఎవరిని బాధ పెట్టకూడదని మన శక్తికి మించి బాధ్యతలు తలకెత్తుకుంటాం. చివరికి ఏమవుతుంది, మన ప్రశాంతత గాల్లు కలిసిపోతుంది. ఎవరికైనా సరే నిన్ను నువ్వు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మర్యాదగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. నో చెప్తే ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. నో చెప్పడం అంటే అదేం పెద్ద విషయం కాదు, అర్థం చేసుకుంటే వాళ్ళకి మంచిది మనకి మంచిది అనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, లవర్స్ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక యాసిన్ నిజార్ అండ్ పాడకం సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:57 దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో లింకన్ గారి లైన్ అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, సో ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ని పూర్తిగా మార్చడానికి నేనైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. అవి ఏంటంటే, మీ స్పీడ్ని మీరు గౌరవించండి. అంటే ఫాస్ట్గా వెళ్ళి కూర్చుని ఆయాసపడే కన్నా నెమ్మదిగా నడుస్తూ ఉండడం మంచిదన్నమాట. అలాగే సెకండ్ టిప్ ఏంటంటే, వెనక్కి తిరిగి చూడకూడదు, గతం నుంచి పాఠాలు తీసుకోండి, కానీ మళ్ళీ గతంలోకి అస్సలు వెళ్ళద్దు. ఇంకా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట. అంటే రోజుకి 1% మెరుగుపడితే చాలండి, అది ఏడాది చివరికి 365% బెటర్ పర్సన్గా అవుతాం అనమాట. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. స్పీడోమీటర్ వైపు చూసి కంగారు పడద్దు, ఆ డైరెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అంతే. నెమ్మదిగా వెళ్ళినా సరే మన గమ్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకుంటాం.

0: అదనమాట. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:58 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్. స్టేట్ ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఆవిష్కరించనున్నారు. రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్, బ్రాండింగ్తో మార్కెటింగ్కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగంలో భాగంగా గవర్నమెంట్ పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో ఈ హైబ్రిడ్ విత్తనాన్ని రూపొందించారు. రాష్ట ప్రభుత్వం 1060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. నిర్వహణ తేదీలను వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అనుగుణంగా వెల్లడిస్తామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో ఆయుష్ వైద్య రంగం అభివృద్దికి 185.75 కోట్ల రూపాయలతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. నిబద్దత, పట్టుదల, నైపుణ్యం విజయ తీరాలకు చేరుస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ది సమాచార శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవానికి నిన్న కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమరావతిలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 3 విడతల్లో 768 కోట్ల రూపాయలు చెల్లించిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే 25 లక్షల మందికి తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత నౌకాదళానికి చెందిన నావికా శిక్షణ నౌకగా పేరొందిన ఐఎన్ఎస్ సుదర్శిని లోకయాన్ పేరిట సాహస యాత్రలో భాగంగా పోర్చుగల్లోని లిస్బన్ పోర్టుకు చేరుకుందని నిన్న నౌకాదళ వర్గాలు తెలిపాయి. పోర్టు యాజమాన్యం ఆహ్వానం మేరకు సుదర్శిని నౌక సందర్శనలో పోర్చుగల్ నాయకులు, అక్కడి ప్రాంతీయ వాసులతో పాటు భారత పౌరులు పాల్గొన్నారని పేర్కొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాల్లో ఎక్కువ చోట్ల భారీగా, దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

101.3 నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే దేవదాస్ మూవీ నుంచి విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక సిద్ శ్రీరామ్ అండ్ రమ్య బహిర పాడగా, మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:09 దాటి 9 సెకండ్ల కోసం వెయిట్ చేస్తున్నాను. 9 సెకండ్లు అయిపోయింది అనమాట. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగాలు. మరి ఈ జోరుగా హుషారుగాలు ఏం మాట్లాడుకుందామంటే, ప్రపంచమంతా చివరకు తమ శబ్దాన్ని తగ్గించుకున్నప్పుడు మనకు మన మనసుకు హాయిగా వినిపించే కనిపించే పదం ప్రశాంతత. మరి ఈరోజు జోరుగా హుషారుగాలు ప్రశాంతత గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 28 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగో షర్గాలో. అలాగే మీరైతే 7 సెన్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఈ జోరుగా షర్గాలో నేనైతే ప్రశాంతత అనే దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. అవును, ప్రశాంతత ఎంత అద్భుతమైన పదమో కదా. ఈ రోజులో మనం దేని వెనుక నిరంతరం పరిగెడుతూనే ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తొందర, ఏదో ఒక ఆలోచన, రేపటి గురించి ఆందోళన. కానీ ఒక్క నిమిషం, ఒక్క చిన్న నిమిషం కళ్ళు మూసుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మనం చేసే ఈ పరుగులో నిజమైన శాంతిని ఎక్కడో కోల్పోతున్నాం అనిపించడం లేదు? ప్రశాంతత అంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదండి. కోకిలు కూసే పల్లెటూరి ప్రశాంతమైన ఉదయంలో ఉంటుంది. అలాగే వేడివేడి టీ కప్పు నుంచి వచ్చే ఆ ఆవిరిని చూస్తే గడిపే ఆ 2 నిమిషాలు కూడా చాలు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మన మనసుకు నచ్చిన పాత పాట వింటున్నప్పుడు పెదవుల పైకి వచ్చే చిన్న చిరునవ్వులో కూడా ఉంటుంది. ఇంకా మన కోసం వేచి చూసే ఒక మంచి స్నేహితుడి పలకరింపులో కూడా ఉంటుంది. సో మన ప్రశాంతత అనేది ఎక్కడెక్కడో వెతుక్కోక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా ప్రశాంతతని వెతుక్కోవచ్చు. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గలో. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జానుమో నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాట అయితే విన్నారు. మరి ఇంకా ఈ జోరుగా ఉషర్గాలో నేనైతే ప్రశాంతత గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మనం మేల్కొని ఉన్న చాలా టైంని ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రాక్పై పరిగెడుతున్నట్లుగా గడుపుతాం. ప్రతి 3 సెకండ్లకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. మన తలలో లక్షలాది ఆలోచనలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఈ గందరగోళం మధ్యలో మనం నిజంగా తరుపుతున్నది విజయమా, గీత లేదా ఆనందమా? ఇవేమీ కూడా కాదండి, అది ప్రశాంతత. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ప్రశాంతత అనేది ప్రయాణం చేసి వెళ్ళే ప్రదేశం కాదండి, అలాగే అది మీరు ఏ షాప్లోనూ కొనుక్కునే వస్తువు కూడా కాదు. మరి ఎక్కడ దొరుకుతుందంటే, మన కంట్రోల్లో లేని విషయాలతో పోటీ పడటం ఆపి, పర్వాలేదు మనం దీన్ని చక్కబెట్టుకుంటాం అని మనకి మనం చెప్పుకునే ఆ క్షణమే ప్రశాంతత. అలాగే ఇద్దరు అపరిచితుల మధ్య ఉండే ఇబ్బందికరమైన నిశ్శబ్దం కాదు ప్రశాంతత. జీవితం ఎంత హడావిడిగా సాగుతున్నా మన కోసం కొంచెం టైంని స్పెండ్ చేస్తే కలిగేది ప్రశాంతత అన్నమాట. మరి ఈ ప్రశాంతత గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల భారీగా, దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల ఉరుములు పిడుగులతో వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే మన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక అజిత్ సింగ్ అండ్ కోరస్ పాడగా అనుబ్రవిన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:32 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గాలు. నేనైతే ప్రశాంతత గురించి మాట్లాడుతున్నా కదా. జీవితంలో మనం ఎన్నో కోల్పోతూ ఉంటాం, ఎన్నో పొందుతూ కూడా ఉంటాం, కానీ మన ప్రశాంతతను మాత్రం ఎప్పుడు దేనికోసం బదులుగా ఇవ్వకూడదన్నమాట. మరి ప్రశాంతతను పెంచే కొన్ని చిన్ని మార్పులు అయితే మీతో షేర్ చేస్తాను. అవి ఏంటంటే, గతాన్ని వదిలేయాలన్నమాట. అంటే నిన్నటి పొరపాట్లు లేదా బాధలను మన ప్రజెంట్ని పాడు చేయకుండా చూసుకోవడమే నిజమైన ప్రశాంతత అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇంకొకరి జీవితంలో మన జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అలా ఎప్పుడైతే పోల్చుకుంటామో మనం అస్సలు ప్రశాంతంగా ఉండలేము. సో మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే పక్క వాళ్ళతో మన లైఫ్ని కంపారిజన్ చేసుకోకూడదు అన్నమాట. ఇంకా రోజులో కనీసం 10 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా మౌనంగా కూర్చోవడం నేర్చుకోవాలి. అసలు చూడండి, సముద్రం ఉపరితలంపై అలజళ్ళు ఎన్ని అలలు ఉన్నా కానీ లోతులో మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది సముద్రం. అలాగే మన మనసు కూడా ఉండాలి. బయట ఎన్ని గొడవలు సమస్యలు ఉన్నా కూడా లోపల అంటే మన అంతరంగంలో ప్రశాంతతను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు అన్నమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 25 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. నేనైతే ప్రశాంతత గురించి మాట్లాడుతున్నా కదా. నిజమైన ప్రశాంతత అంటే కొండలకు పారిపోవడమో లేదా వారాల తరబడి మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడమో కాదండి. అది మీరు ఉన్న చోటనే ట్రాఫిక్ మధ్యలో అంతులేని ఈమెయిల్స్ నడుమ మరియు రోజువారీ ఇంటి పనుల మధ్యలో మీ మనసు చుట్టూ ఒక చిన్న ఛేదించలేని సరిహద్దుని నిర్మించుకోవడమే. ప్రతి సాయంత్రం కేవలం ఒక 5 మినిట్స్ ఫోన్ని స్క్రోల్ చేయకుండా, నోటిఫికేషన్ లేకుండా, ఏమీ వినకుండా కేవలం అలా కూర్చుని కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది ప్రశాంతత. రోజంతా పనులతో బిజీగా ఉంటే ఏముంటుంది చెప్పండి. పనులన్నీ ఫాస్ట్గా చేసుకుని మన కోసం కాసేపు టైంని స్పెండ్ చేయగలిగితే కనిపించేది ప్రశాంతత అనమాట. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అతడి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:47 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా జోరుగాలో. నేనైతే ప్రశాంతత గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. అసలు ప్రశాంతత అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం మాత్రమే కాదండి, మానవ మనసులో ఉండే వదులుకునే తత్వం కూడా ప్రశాంతతే. మనం చాలాసార్లు మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిని పాడు చేసుకుంటూ ఉంటాం. అతను అలా ఎందుకు అన్నాడు, ఆ పని ఎందుకు సరిగ్గా జరగలేదు అని లేనిపోని ఆలోచనతో మనసుని ఒక యుద్ధ భూమిలా మార్చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచాన్ని మనం మార్చలేం కానీ మన ప్రతిస్పందనను మనం నియంత్రించుకోగలం కదా. అలాగే ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదండి, కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. మన ప్రశాంతతని కాపాడుకోవడం అంటే మిగతా ప్రపంచానికి నో చెప్పడం నేర్చుకోవడమే అనమాట. ఒక చిన్న చెట్టును చూడండి, గాలి విపరీతంగా వీచినప్పుడు అది వంగుతుంది కానీ విరిగిపోదు, గాలి తగ్గగానే మళ్ళీ యథాతథంగా నిలబడుతుంది. మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఆ తుఫాను గాలి లాంటివే. కాసేపు ఓపికగా వంగి ఉంటే ప్రశాంతత అనే వెలుగు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శుభాకాంక్షలు మోనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ రేణుకా పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 7 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలు. మరి ఇంకా లాస్ట్గా ఏంటి అంటే, మనసులో అలజళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారి బయటకు వచ్చి ఆకాశం వైపు చూడండి. ఇది రాత్రి మాత్రమే సాధ్యం. పగలనుకోండి, హడావిడి హడావిడి ప్రశాంతత అనేది వినిపించదు. సో ఆ దేవుడు మనకిచ్చిన అతిపెద్ద కానుక ఈ ప్రస్తుత క్షణం. నిన్నటిని మార్చలేం, రేపటిని అసలు ఊహించ

అందుకే ఈ క్షణాన్ని, ఈ నిమిషాన్ని ఆస్వాదించండి. అలిసిపోయిన మీ మనసుకి ఈ రాత్రి కాస్త విశ్రాంతినివ్వండి. రేపటి ఉదయం మరో కొత్త ఆశతో, మరింత శక్తితో మిమ్మల్ని ఖచ్చితంగా పలకరిస్తుంది. జీవితం చాలా అందమైంది, ప్రశాంతంగా జీవిద్దాం, సంతోషంగా ఉందాం. ఏమంటారు? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 54 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బై బై చెప్పేస్తూ మీకోసం కూలీ నెంబర్ 1 మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారు అంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్ బ్రాండింగ్తో మార్కెట్కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరులో దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఈ రోజు ఆవిష్కరించనున్నారు. రాష్ట ఆయుష్ విభాగ వార్షిక కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ నుంచి 185.75 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గిరిజన మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్ల సేవల్లోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో కీలక అంశంగా ఒక ప్రకటనలో నిన్న వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశాల మేరకు ఆర్డీఓ ఏ కుమార్ అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వర్షాకాలంలో కలుషిత నీరు ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాలని సూచించారు. 20 స్పేస్ స్టార్టప్ కంపెనీల సీఈఓలు వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి తాజాగా సమావేశమయ్యారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే డార్లింగ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాహుల్ నంబియార్ పాడగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. మరి ఈ హర్విల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. ఆల్రెడీ నాకు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్లు అయితే పంపించేస్తున్నారు. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెట్టు మీద 10 ఆపిల్స్ ఉన్నాయి. అక్కడికి మీరు అక్కడికి వెళ్ళి రోజుకి 2 ఆపిల్స్ కోస్తున్నారు. 5వ రోజు ముగిసేసరికి చెట్టు మీద 8 ఆపిల్స్ ఉంటాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెట్టు మీద 10 ఆపిల్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి రోజుకి 2 ఆపిల్స్ కోస్తున్నారు. 5వ రోజు ముగిసేసరికి చెట్టు మీద 8 ఆపిల్స్ ఉంటాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662488 1 4కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
11: FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక హరీష్ రాఘవేంద్ర దేవన్ అండ్ వి ప్రసన్న పాడగా, అంతే లిరిసిస్ట్. ఇంకా స్టూడియోలో సమయం చేస్తే 10:25 దాటి 26 సెకండ్లకి వెళ్ళిపోయామన్నమాట. సరే మరి ఇంకా క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఒక చెట్టు మీద 10 ఆపిల్స్ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి రోజుకు 2 ఆపిల్స్ కోస్తే 5వ రోజు ముగిసేసరికి చెట్టు మీద ఎన్ని ఆపిల్స్ ఉంటాయని అడిగాను. దానికి ఆన్సర్ చాలామంది పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సౌజన్య గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్ కరెక్ట్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఇంకా ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సు విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. ఇంకా భవానీ ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఈజ్ అంటూ 2 అని పంపించారు ఇమ్రాన్ ఖాన్ గారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ అండ్ సీమ విజయవాడ నుంచి పంపించారు. ఇంకా ఒరవకొండ నుండి ఈశ్వరయ్య 2 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ మీరు చెప్పింది ఆకుల గురించి, ఆకుల గురించి కాదండి యాపిల్ గురించే. ఇంకా మరొకసారి వినిపించండి సౌజన్య గారు అంటూ పంపించారు. క్వశ్చన్ చెప్పి ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఇంకా సుస్వాగతం హర్వీల్కు అంటూ గుడ్ మార్నింగ్ సౌజు మేడం ఎలా ఉన్నారంటూ విజయవాడ నుంచి పేరైతే పంపించలేదు విజయవాడ నుంచి నందు, నందు పంపించారు యాపిల్స్ ఎన్ని ఉంటాయో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దముగుడి దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ అంటూ మంచి స్టోరీ చెప్తారు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోరంకి వీర రాఘవమ్మ రేఖా సాయి మౌనిక, గుడ్ మార్నింగ్ అని పంపించారు. ఆన్సర్ చెప్పుంటే ఇంకా బాగుండేది. మరి క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెట్టు మీద 10 ఆపిల్స్ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళి రోజుకు 2 ఆపిల్స్ కోస్తే 5వ రోజు ముగిసేసరికి ఎన్ని ఆపిల్స్ ఉంటాయని అడిగాను. ఆన్సర్ ఏంటి అంటే ఎక్కువ లాజిక్ అనుకున్నారు కదా, ఏముండవు, 0. రోజు 2 కోసేస్తే 10 అయిపోతాయి కదా, అదే ఆన్సర్ అనమాట. ఇంకా మరి సెకండ్ క్వశ్చన్ అడిగిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి 1-వే రోడ్లో రాంగ్ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతను చూసి అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ ఏం అనలేదు, ఫైన్ కూడా వేయలేదు, ఇది ఎలా సాధ్యం? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866-2488-14 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య.

0: భారతి ఎఫ్ఎం 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి.

0: లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 48 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక వ్యక్తి ఒక వన్ వే రోడ్లో రాంగ్ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతన్ని చూసి కూడా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఏమనలేదు, ఫైన్ కూడా వేయలేదు, ఇది ఎలా సాధ్యం? ఆన్సర్ ఏంటి అంటే, అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, ఏ వాహనం నడపట్లేదు కాబట్టి. అది ఆన్సర్ అనమాట. చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుమలేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెద్ద కాకాన్ నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుమలేష్ గారు 2 యాపిల్స్ కదా, 0 అనమాట. నెక్స్ట్ ఖాళీ ఉంటాయంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపల్లెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వదియంపేట నుంచి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ 0 అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. దేవీనగర్ సత్యనారాయణ గారు విజయవాడ నుంచి అయితే ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వీరబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే ఆద్య సౌజ్ఞ గారు అంటూ, అది పగటి సమయం మేడం అలా అనుకున్నారా. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఆపలేదు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తల విశ్వనాథన్ రావు గారు బ్రహ్మపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగరాంధన్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ మెరిసి విజయ ఆన్సర్ పంపించలేదు, సాంగ్స్ అయితే బాగున్నాయి అని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపురం నుంచి శుభోదయం, చెట్టు మీద యాపిల్స్ ఉండవంటూ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సెకండ్ క్వశ్చన్కి ఏం పంపించలేదు, తా మాత్రమే పంపించారు, అది కూడా పొరపాటును టైప్ అయింది అని పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నుంచి నెల్లూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ. మరి ఆన్సర్ అయితే చెప్పేశాను కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:57 దాటి 3 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిలుకు అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యాభారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నూతన మొక్కజొన్న వంగడాన్ని ఇరువురు నేతలు ఈరోజు ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్టపతికి రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేయగా, అక్కడ హోమాది వైదిక క్రతువుల అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం 1060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. నిర్వహణ తేదీలను వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అనుగుణంగా వెల్లడిస్తామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్ అనమాట. ఈ సాంగ్ విన్న తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అప్డేట్ ఏంటి అంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే రాక అనమాట. ఆల్రెడీ పోస్టర్ అయితే చూసేశారు కదా. అసలు అల్లు అర్జున్ గెటప్పే చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి మరి ఆడియన్స్, తన ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి, సో ఇవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటారని తెలిసిందే. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలో జరుగుతుందన్నమాట. మరి ఈ చిత్రంలో దీపిక పడుకునేతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది అనమాట. అలాగే జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది అనమాట. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే మనం ఇంకా ఇంకొన్ని రోజులు అయితే ఎదురు చూడాల్సింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను.

దాని తర్వాత మృణాల్ ఠాకూర్ నటించిన ఎవర్ గ్రీన్ ఫేవరెట్ మూవీ సీతారామం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇప్పుడు వాతావరణానికి సంబంధించిన ఒక ప్రకటన. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు అన్నమాట. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో కొన్ని చెదురుమదురు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందన్నమాట. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది.

పెద్ద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక మన హాలీవుడ్ నుండి రాబోతున్న మరో చిత్రం ఏంటి అంటే మహాకాళి అనమాట. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ లేడీ సూపర్ హీరో సినిమాకి పూజా కొల్లూరు అయితే దర్శకత్వం వహిస్తున్నారనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ 24 అంటే ఈ రోజే అనమాట, ఎగ్జాక్ట్ గా 11:30 ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట సోషల్ మీడియా నుంచి. సో ఆల్రెడీ రిలీజ్ అయిపోతూ ఉండుంటాయి, సో ఫంక్షన్ అయితే జరుగుతూ ఉండబోతోంది. మరి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళైతే ఇప్పుడే చూసేయచ్చు అనమాట. సో గ్లిమ్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా మరి మూవీ ఎలా ఉండిపోతుంది ఏంటి అని ఒక అంచనాకి అయితే వచ్చేసేయచ్చు. మరి మహాకాళి టీమ్ కి అంటే మంచి హిట్ అవ్వాలని చెప్పి విష్ చేస్తూ ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం. మరి వెంకీ మామ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు కదా. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రంలో నారా రోహిత్ ఎంట్రీ కూడా ఊహించని విధంగా ఉంటుంది అని చెప్పి, అలాగే వెంకీ మామ ఇంకా నారా రోహిత్ వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ అవ్వడం, దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య అసలు కన్వర్సేషన్ ఎలా ఉంటుంది, సో ఇదంతా కూడా మూవీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పి అయితే తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది మనందరి ముందుకి అంటే అక్టోబర్ 2nd థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్టే అయింది కాబట్టి, సో ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబం కూడా మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా అని అయితే అనుకోవచ్చు. మరి వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు కదా. సో ఆదర్శ కుటుంబం టీమ్కి విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అంతకుముందు మరి వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ నువ్వు నాకు నచ్చో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో, దాని తర్వాత మల్లీశ్వరి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా ఉపరాష్టపతికి, ముఖ్యమంత్రికి రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కాకినాడలోని గుర్ర

నాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకుల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. రాష్టంలో ఆయుష్ వైద్య రంగం అభివృద్దికి 185.75 కోట్ల రూపాయలతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 3 విడతల్లో 768 కోట్ల రూపాయలు చెల్లించిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే 25 లక్షల మందికి తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాలని సూచించారు. 20 స్పేస్ స్టార్టప్ కంపెనీల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి తాజాగా సమావేశమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కలెక్టర్ జి లక్ష్మీష ఆదేశాల మేరకు ఆర్డీఓ ఏ కుమార్ అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12 గంటల 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చూడాలని ఉంది అనమాట. మరి ఎందుకు ఇవాళ ఈ సాంగ్ ప్లే చేసుకుందాం అంటే గనక ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అంటే గనక ఈరోజు డే స్పెషాలిటీ ఫౌండింగ్ డే ఆఫ్ కలకత్తా అనమాట. అంటే ఆనంద నగరంగా పిలువబడే కోల్కతా పూర్వం కలకత్తాగా పిలువబడేదన్నమాట. సో అసలు ఈరోజు కలకత్తా గురించి, అసలు కోల్కతాగా ఎప్పుడు మారింది, అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి కోల్కతా గురించి, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కోల్కతా గురించి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: మనమున్నో మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఫౌండింగ్ డే ఆఫ్ కోల్కతా.

వ్యాపారి అనమాట. జాబ్ చార్నక్ 1690 ఆగస్టు 24న గోవిందపూర్, సుతనుతి ఇంకా కోల్కతా అనే మూడు గ్రామాలని కూడా విలీనం చేసి ఈ నగరాన్ని స్థాపించాడట. అప్పుడు కలకత్తా అని దీనికి పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. దాని తర్వాత అధికారికంగా కోల్కతా అంటే కలకత్తా అనే పేరు నుంచి కోల్కతాగా మార్చుకోవడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఆగస్టు 24న కలకత్తా ఇలా కోల్కతాగా తన పుట్టినరోజున అయితే జరుపుకుంటూ ఉంటుందన్నమాట. మరి భారతదేశంలో అత్యంత పురాతనమైన గోల్ఫ్ క్లబ్ ఎక్కడుంది అంటే కోల్కతాలోనే ఉంది. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నిజంగా ఇవన్నీ కూడా కోల్కతాలోనే ఉన్నాయా అని ఆశ్చర్యపరిచే అన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే నారాయణ అండ్ కో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఫైండింగ్ డే ఆఫ్ కోల్కతా గురించి. మరి కోల్కతా గురించి ఇవాళ మీకు తెలుసాలో కొన్ని విశేషాలు అయితే చెప్తాను అని చెప్పాను కదా. మరి ఇందాకే చెప్పా, భారతదేశంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ క్లబ్ అయితే కోల్కతాలో ఉందన్నమాట. ఈ విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. 1829లో రాయల్ కోల్కతా గోల్ఫ్ క్లబ్ దీన్ని నిర్మించిందనమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పుల్ని సంతరించుకొని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నమాట. అలాగే దేశంలోనే మొదటి మెట్రో నెట్వర్క్ కలిగిన నగరం ఏదైనా ఉంది అంటే అది కోల్కతా అని అనమాట. దాని తర్వాత ఇంకా బోల్డ్ అంటే సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఇవన్నీ కూడా మెట్రో సర్వీసెస్ని అయితే యూజ్ ఇప్పుడు అందరూ కూడా అందిస్తున్నారు కదా మెట్రో సేవల్ని. కానీ అసలు దేశంలోనే ఫస్ట్ కోల్కతానే మెట్రో సేవలు కూడా అందించిందనమాట. ఇంకా మనం తెలుసుకుందాం కోల్కతా గురించి బోల్డ్ అన్ని విషయాలు అయితే ఇవాళ మీకు తెలుసాలో. ఇప్పుడైతే కొన్ని క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి వినేసండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, మాట్లాడుకుందాం కోల్కతా గురించి. అంతవరకు విన్ 2 స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీ

కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత దేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతూరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన, వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది.
మెడికల్ డివైజెస్ నియంత్రణ

పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కొరాపుట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుకలలు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30కి తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 గంటలకు మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనము మీకు తెలిసిన ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా కోల్కతా గురించి. మరి ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి కోల్కతా గురించి అంటే, ఇందాకే చెప్పా దేశంలోనే మొదటి మెట్రో నెట్వర్క్ కలిగిన నగరం ఏదైనా ఉంది అంటే అది కోల్కతా అని చెప్పాను కదా. అలాగే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశాలమైన మర్రి చెట్టి నగరంలో ఉందన్నమాట. కోల్కతాలోని జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్లో మనం అంటే అక్కడికి వెళ్తే కనుక ఈ మర్రి చెట్టుని అయితే చూడొచ్చు. దీని వయసు దాదాపు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 250 సంవత్సరాలకి

పైనే ఉంటుంది అనమాట. ఈ చెట్టు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇప్పుడైతే దానికి మొండెం వరకు ఇలా కట్ చేసి ఉండడం జరుగుతుంది, అంటే ఆల్రెడీ కట్ చేస్తారు. ఎందుకు అంటే కనుక ఆ పక్కన చెట్లన్నీ కూడా పెరగనీయకుండా అడ్డుపడుతుంది కాబట్టి, సో మొండెం వరకు కట్ చేయడం అయితే జరిగింది. కానీ దీని ఏజ్ ఏంటి, అసలు ఇంత పెద్ద మర్రి చెట్టు ఉంది అంటే కనుక అది కోల్కతాలే అనమాట. అలాగే ఈ పురాతన నగరంలో ప్రజలు ఇప్పటికీ కూడా ట్రామ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అసలు మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ అనేది ఎప్పుడు మొదటిగా అంటే 1902 ఉనికిలోకి వచ్చిందనమాట. సో ఇప్పటికీ కూడా, అంటే ఎప్పుడో కాదు ఇప్పుడు ప్రజెంట్ కూడా, కోల్కతాలో చాలామంది ట్రామ్లలో ప్రయాణించి ఎంతో ఆసక్తికరమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతున్నారనమాట అక్కడి వాళ్ళందరూ. అలాగే అసలు ఇప్పుడు మీరందరూ దేనికి అలవాటు పడిపోయారు, ఫుడ్ తినడంలో, అంటే చైనీస్కి కదా. మరి చాలామంది ఇష్టంగా తినే ఆ చైనీస్ ఆహారం మొట్టమొదటిగా కోల్కతాలోనే ఉద్భవించిందనమాట. ఎందుకంటే ఈ నగరం ఏకైక చైనా టౌన్ కలిగి ఉంది. ఇక్కడ హక్కా వర్గానికి చెందిన దాదాపుగా 1000 మందికి పైగా చైనా ప్రజలు నివసిస్తున్నారనమాట. వాళ్లే ప్రసిద్ధ ఇండియన్ చైనీస్ ఆహారాన్ని ప్రవేశపెట్టారు. సో ఈసారి ఎప్పుడైనా మీరు కోల్కతా వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు ఫేవరెట్ చైనీస్ ఫుడ్ ఏదైనా తినాలి అనిపిస్తే ఇక్కడికి, అంటే వెళ్ళిపోండి. సో ఏది కావాలంటే అది తినేసేయచ్చు అనమాట. ఇంకా అసలు కోల్కతా గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అనేవి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కోర్ట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా కోల్కతా గురించి. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అంటే కనుక, కోల్కతాలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ ప్రదర్శన ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజలు హాజరైన పుస్తక ప్రదర్శనగా రికార్డ్ అయితే సృష్టించిందనమాట. మొట్టమొదటిగా 1976 దీన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వార్షికంగా 2.5 మిలియన్ల మంది హాజరవుతూ ఉంటారనమాట. అలాగే భారతదేశంలోని ఏకైక నది ఓడరేవు హుగ్లీ నది ఒడ్డున ఉన్న కిద్దర్పూర్ పోర్ట్, ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఓడరేవుగా చెప్పచ్చు అనమాట. సో అది కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇంకా దేశంలోనే పురాతనమైన అలీపూర్ జూ కోల్కతాలోనే ఉంది. ఇక్కడ అసలు మనం చూడటానికి రకరకాల యానిమల్స్ అయితే ఉంటాయన్నమాట. మరి కోల్కతా వెళ్ళినప్పుడు చక్కగా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని అలీపూర్ జూకి అయితే వెళ్ళిపోండి. బోలెడన్ని జంతువులు కావాల్సినన్ని అనమాట. చెప్పండి మన ఫ్రెండ్స్ మన అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి మీ పిల్లలకి చెప్పండి. సో చాలా యానిమల్స్ని అయితే చూడొచ్చు. మరి కోల్కతాలో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు టూర్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇందాక నేను చెప్పిన వాటిల్లో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూసేయచ్చు అనమాట హ్యాపీగా. సో అది సంగతి. మరి ఇవాళ మీకు తెలుసాలో డే స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఇంతకీ డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఫౌండింగ్ డే ఆఫ్ కలకత్తా అనమాట. సో అంటే కలకత్తా నుంచి కోల్కతాగా ఎప్పుడు మారింది, అలాగే కోల్కతా గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేశాను. మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం హిట్ 3 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకుల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎస్ సవిత ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు మినిస్టర్స్ ఔట్రీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో మహిళా నూతన పోలీస్ స్టేషన్ను ఈరోజు ప్రారంభించారు. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ 2.75 కోట్ల రూపాయలతో మహిళా పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు.

రాష్ట ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. నిర్వహణ తేదీలను వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అనుగుణంగా వెల్లడిస్తామని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ జలసౌధలో భేటీ అయ్యింది. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేయగా అక్కడ హోమాది వైదిక క్రతువుల అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 9 నిమిషాలు అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ ధీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే ఏక్తా భయాన్ అనమాట. మరి ఏంటి ఏక్తా భయాన్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, ఏక్తాకి చిన్నప్పటి నుంచి చదువుపైనే దృష్టి అనమాట. డాక్టర్ కావాలి అని చెప్పి చాలా మందికి చిన్నప్పటి నుంచి కలలు ఉంటాయి కదా, అలాగే ఏక్తా భయానికి కూడా డాక్టర్ అవ్వాలి అని చెప్పి కల అనమాట. దానికి తగ్గట్టే అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉండేవాళ్ళు. మరి హర్యానాలోని హిసార్లో పుట్టి పెరిగిన ఏక్తాకు 2003లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ఆమె లైఫ్ మొత్తాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసిందనమాట. జీవితం అంతా ఒక్కసారిగా తలకిందులు అయిపోయినట్టు అనిపించింది. అప్పటికి ఏక్తాకి కేవలం 18 సంవత్సరాల వయసు మాత్రమే అనమాట. అంటే ఊహించనివి జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది కదా. వెన్నెముక పూర్తిగా దెబ్బతిని ఆల్మోస్ట్ 9 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నారనమాట. ఎన్నో శస్త్రచికిత్సల అనంతరం ఫిజియోతో కొంతవరకు కోలుకున్నారు. అయినా కూడా ఆ ప్రమాదంలో 2 కాళ్ళు చలనం కోల్పోవడం వల్ల నడవలేకపోయారు కాబట్టి వీల్ చైర్కే పరిమితం అయిపోయారనమాట. మరి ధైర్యం కోల్పోకుండా ఏక్తా ఏం సాధించింది, మనందరికీ ఇన్స్పిరేషన్గా ఎలా నిలిచారు అనేది ఇవాళ ధీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఏక్తా భయాన్ గురించి. మరి ఇంకా ఏక్తా భయాన్ గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మరి ఇందాకే చెప్పాను, సో ఆల్మోస్ట్ 9 మంత్స్ హాస్పిటల్లో ఉండి ఎన్నో శస్త్రచికిత్సల అనంతరం ఫిజియోలో కోలుకొని అయినా కూడా 2 కాళ్ళు చలనం కోల్పోవడం వల్ల వీల్ చైర్కే పరిమితమైపోయి నడవలేకపోయారనమాట. అయినా కూడా ధైర్యం కోల్పోకుండా ఆ బాధ నుండి బయటపడటానికి చదువుని ఏక్త తన ఆయుధంగా చేసుకొని ఉత్తీర్ణత సాధించి, సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సాధించి ఎంప్లాయ్మెంట్ అధికారినిగా విధులు నిర్వర్తిస్తున్నారనమాట. అయినా కూడా తన లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంతకు మించి నేను ఏదో సాధించాలి అనే తపనతో తన ఉద్యోగాన్ని, క్రీడల్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పారా అథ్లెటిక్స్లో అడుగుపెట్టి 2016లో బెర్లిన్లో జరిగిన విపిసి గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో పాల్గొని రజతం గెలుచుకున్నారనమాట. ఇక అది మొదలు ఎక్కడా ఆగిపోలేదు. ఇక ఇండోనేషియా, చైనాలో జరిగిన పారా గేమ్స్లో, అలాగే టోక్యో పారాలింపిక్స్, ఇలా అన్నిట్లో పాల్గొని విజయకేతనం ఎగరవేశారనమాట. ఎన్నో అవార్డులని, పురస్కారాలని అందుకొని ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మహిళల జాబితాలో ఏక్తా భయాన్ కూడా ఒకరిగా చేరారనమాట. నిజంగా ప్రమాదం జరిగినప్పుడు తను కృంగిపోయి ఉంటే, అందరిలాగా నేను నడవలేకపోతున్నాను అని చెప్పి బాధపడి అలాగే ఉండిపోయి ఉంటే ఈరోజు మనం తన గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు, ఇంతమందికి తెలియజేసే అవకాశం కూడా వచ్చేది కాదు. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు దాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసి మన దగ్గర ఏదుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో, అంటారు కదా లైఫ్లో ఏదున్నా ఏది లేకపోయినా గుండె ధైర్యం అనేది ఎప్పటికీ కోల్పోకూడదు అనమాట. మరి ఇలాంటి వాళ్ళందరి గురించి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేయాలనిపించింది. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు కూడా. మరి ఏక్తా భయాన్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు అయితే మీతో ధీరాలో షేర్ చేసేసాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆకాశం నీ హద్దురా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టేట్యూన్ 2 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్ట్రపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ

0: ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తరువాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
0: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన, గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించిన 185.75 కోట్ల రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం సిఈడిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకొస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గానీ ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా 200 నుంచి 250 కోట్లు రూపాయలు వస్తాయని చెప్పి మేము అందరి ముందు తెలియజేసుకుంటున్నాం.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని, నీటిని మరి వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఇన్నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం చర్మంపై ముడతలకి గల కారణాలు ఏంటి, అలాగే మనం పాటించదగ్గ చిన్న చిన్న చిట్కాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మౌనమేలనో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం.

0: మనమున్నాం ధీర ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి చర్మంపై ముడతలకు గల కారణాలేంటి, చిట్కాలేంటి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి వయసు పెరుగుతుంటే ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటి అంటే చర్మం ముడతలు పట్టడం అనమాట. అయితే కేవలం వయసు ఒక్కటే కారణం కాదు అంటున్నారనమాట నిపుణులు. అంటే చర్మంపై ముడతలకి వయసు ఒక్కటే కారణం కాదు, మరి ఇంకేమై ఉంటాయంటే కనుక మన జీవన విధానంలో చేసే కొన్ని పొరపాట్లు, సౌందర్య సంరక్షణలో మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతాయి అనమాట. ముఖ్యంగా బయట ఎండలో తిరిగేటప్పుడు సూర్యరశ్మి ప్రభావం చర్మంపై ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి చిన్న వయసులోనే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించవచ్చు అనమాట. మరి మనం పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఏంటి అనేది కూడా ఇవాళ తీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి చర్మంపై ముడతలకి గల ఇంకా కారణాలు ఏంటో మాట్లాడేసుకున్నాం. చిట్కాలు ఏంటి అంటే కనుక, ఇందాకే చెప్పా, మనం బయటకు వెళ్ళేటప్పుడు సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా చర్మంపై ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి సూర్యకిరణాలు. సో మనకి చిన్నప్పుడే అంటే ఏజ్తో సంబంధం లేకుండానే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించవచ్చు అని చెప్పాను కదా. మరి ఇలాంటప్పుడు అంటే మనందరికీ తెలిసిందే కానీ మనం చేయంది ఏంటి అంటే, సన్స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా అప్లై చేయాలన్నమాట. అంటే స్కిన్ని బట్టి, సో మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి, మీ గురించి మీకే పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి. సో మీకు ఏదైతే సెట్ అవుతుందో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మీ స్కిన్కి తగ్గట్టు మంచి సన్స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. ఇంకోటి అంటే ఇది చాలామందికి అవసరం రాకపోవచ్చు, బట్ ఎవరైతే మేకప్ వేసుకోకుండా, వాళ్ళకి కొన్ని కొన్ని ఫీల్డ్స్లో మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, ఇంకొకటి అయినండి, అంటే ఏదైనా సరే మేకప్ మనం వేసుకుంటే వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంతకీ మనం అసలు మేకప్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మేకప్ని రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మేకప్ని రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా నిద్రకి ఉపక్రమించకూడదు ఎందుకు అంటే కనుక. సో దానిలో అందరికీ తెలిసిందే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన చర్మంపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి మేకప్ని తొలగించే నిద్రపోవాలన్నమాట. అండ్ పోషకాలు సరిగా అందకపోయినా కూడా చర్మంపై ముడతలు వస్తాయి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అందేలాగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా కదలకుండా కూర్చున్నా ఆ ప్రభావం చర్మంపై పడుతుందన్నమాట. కాబట్టి అటు ఇటు నడుస్తూ ఉండండి. ఎప్పుడైనా ఒకేసారి కూర్చోకుండా కనీసం గంటకైనా ఒకసారి లేచి అటు ఇటు నడుస్తాం అంటే మనకి మనమే అట్లా ఏదో ఒక టైం కేటాయించుకొని 2 మినిట్స్ అయినా సరే లేచి నుంచోవాలి, లేదంటే వాకింగ్ అయినా చేయాలి. ఇంకొకటి చాలా ఎప్పుడు మనం చెప్పుకునేదే, మామూలుగా లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాం, మెట్లు ఉన్నప్పుడు కూడా లిఫ్ట్ యూజ్ చేయకుండా, ఒకవేళ మెట్లు మీకు ఎక్కగలిగితే ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే వీలైనన్నిసార్లు లంచ్ చేసిన తర్వాత మెట్లు ఎక్కి దిగండి. అది చాలా మంచి పద్ధతి, దానివల్ల మన హెల్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి చర్మంపై ముడతలు కూడా మనకి చిన్న ఏజ్లోనే రావన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ తీరా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీ అందరి కోసం గ్యాంగ్ మూవీ నుంచి, దాని తర్వాత లైగర్ మూవీ నుంచి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:30 దాటి 20 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నేనైతే సందడి చేయడానికి రెడీగా ఉన్నా. మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక కామర్తి శంకర్ రాజోజు నుంచి హాయ్ అంటున్నారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి ఆర్జేస్ అందరికీ నమస్కారాలు అంటూ ఇంకా ఎవరు ఇంతకీ మెసేజ్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తర్వాత వీరగండ్ల నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అని పెట్టారు. కానీ ఎక్కడి నుంచి? ఏకలవ్య నగర్, అది మిస్ అయిపోయింది అనుకుంటా. తర్వాత ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారనమాట. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగిందనమాట. ఇంకా రాజోల్ నుంచి చేయండి హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి సందడి చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నారనమాట. మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటున్నారు. సో అది సంగతి మరి అందరూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే ఇప్పుడు అడిగేసిన. ఈరోజు కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడగాలని చెప్పి గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట. కాబట్టి నేను అసలు ఇలా అడగగానే మీరు ఎలా మెసేజ్లు అయితే పంపిస్తారు. సరే, ఓకే, క్వశ్చన్ అడుగు ఇంకా చాలు అని క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే అడిగేసిన. ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు? సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్లో ఓన్లీ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మెసేజ్లు అయితే చదవాల్సిందే. ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే చెప్పేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక లక్ష్మణ్ నెల్లూరు నుంచి అనమాట. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేసేసేయండి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంకా కొండారెడ్డి ఎం కొండారెడ్డి గారు అనమాట, సిద్ధవటం మండలం నుంచి, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాతింటి ఎల్లప్ప గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామ్ల, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే కనకరావు గారు పెడ నుంచి మీరు రెండు ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ అనమాట, అదేంటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శేషాద్రి రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మస్తాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు పంపిస్తున్నారు, కానీ మరి ఆన్సర్ అయితే పంపించట్లేదు. మరి ఇప్పుడే జాయిన్ చేసి వింటున్న వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0666243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మా ఇంటి బంగారం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఫామ్.

సీతా పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాశీపురం కురుమర్తి కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ కుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట స్పందన టైలర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మున్నంగి నుంచి కుమార్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమామ్ బి అక్తర్ మెసేజ్ చేశారు. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ తెలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి అనమాట థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేశారు. ఇంకా వెంకటరత్నం వింజమూరు నెల్లూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమూడి దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర చినమస్తన్ రావు గారు దామర్ల పెద్దమస్తన్ రావు గారు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఇంకా అక్కరమాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురుహరి యశోద జానకి వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎం వినోద్ కుమార్ సున్నిపేట శ్రీశైలం నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక నంజాల నుంచి అంటూ పార్షియా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు జయరామ్ గారు అనమాట పాకాల మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం అంటూ నరసింహ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అది సంగతి. మరి ఇంతకీ అసలు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించిందే మార్చ్ 27 ప్రపంచ నాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో అదనమాట సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం అంటే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు లెనిన్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశంలో నదుల అనుసంధానం కొంత ఆలస్యమైనప్పటికీ వాస్తవ రూపం దాలుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. నూజివీడ్ నియోజకవర్గంలోని ముస్నూర్లో నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. భారతదేశానికి రైతులే వెన్నెముక అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దాన్ని స్థిరీకరించిందని పేర్కొన్నారు. ముస్నూర్లో జరిగిన నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముస్లింలో జరిగిన పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని దేశాలకు ఇక్కడి నుంచి పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన గల్లంతైన యువకుల ఆచూకీ గాలింపు కోసం చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగనపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్విడి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం సిఈడిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసార వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

సీను మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే ఒకటి క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, ఆ తర్వాత కొంచెం మీ బుర్రకి పదును పెట్టాల్సిందే అనమాట. ఓకే, మేము అందరం

కూడా బుర్రకి ఆల్రెడీ పదును పెట్టడానికి రెడీగానే ఉన్నాం. క్వశ్చన్ అడగడమే లేట్ అని అనుకుంటూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. హీరో గోపీచంద్ నటించిన చిత్రం, సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రం, ఈ రెండూ కలిపితే వచ్చే విక్టరీ వెంకటేష్ మూవీ ఏది? ఎస్, మీరు విన్నది నిజమే, నేను అడిగింది కూడా నిజమే అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. సో ఆలోచిస్తూ ఉండండి, ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను యోగి మూవీ నుంచి ఇంకో వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సన్నడే సన్నడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. అసలు ఇంతకీ ఎవరైనా ఆన్సర్ పంపించారా లేదా? అక్కరపాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దాని తర్వాత పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎంత ఆలోచించిన ఆన్సర్ రావట్లేదు అంటున్నారు. అంటే మీరు బాగా ఆలోచిస్తున్నారని అర్థమైంది. సరే, మీ అందరి కోసం క్వశ్చన్ ఖచ్చితంగా ఇంకొకసారి అయితే అడుగుతాను, అడగకుండా ఎలా ఉంటాను. సో మీరు వెయిట్ చేయాలంతే. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హీరో గోపీచంద్ ఉన్నారు కదా, గోపీచంద్ అంటేనే అసలు లక్ష్యం మూవీ ఏంటి, ఇంకోటి ఏంటి, తన మూవీస్ అన్ని యజ్ఞం చాలా యునిక్గా ఉంటాయి కదా. మరి హీరో గోపీచంద్ నటించిన చిత్రం, సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రం, ఈ రెండూ కలిపితే వచ్చే వెంకటేష్ మూవీ, విక్టరీ వెంకటేష్ మూవీ ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. నాకు తెలిసి చాలా క్లియర్గా ఇంకొకసారి అడిగా, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 3014 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం గోదావరి గట్టు పైన ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ ఉంది, దాని తర్వాత ఈ సాంగ్ కూడా వచ్చేస్తుంది. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ ఆలోచిస్తూ స్టే ట్యూన్ 201.3 వివిద్ భారతి ఎఫ్ఎం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆలోచించి ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపిస్తున్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. శేషాద్రి రాజవరం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడన నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇప్పుడు ఆలోచించారనమాట. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనమలకుదురు నుంచి వీర వెంకట సత్యనారాయణ గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. క్వశ్చన్కి ఆన్సర్ తెలియట్లేదు అనుకుంటా. రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. ఇంకా ముల్లగూరి విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి, అనంతపురం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక అక్కరపాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్. అలాగే కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి అనమాట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం గౌస్ మొహిద్దీన్ పంపించారనమాట నంజాల్ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి, బనగానపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, నేను ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేసేస్తాను. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంజాల్ జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్.

పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రవితేజ గనగలూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పుట్టపాకి నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ రాములా వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సో అవే ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు. అండ్ మెర్సీ విజయ, ఎం నరేష్ వీళ్ళకి చాలాసార్లు చెప్పాను మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఎందుకో తెలీదు చక్కగా మీ పేర్లతో మెసేజ్లు చేస్తారు. దాని తర్వాత ఇంకా చాలామంది పేర్లతో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఒకే నెంబర్ నుంచి పంపించడం వల్ల అన్నీ మాకు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఓకే, ఎన్నిసార్లు చెప్పడానికైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇంకొకళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంది అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. చక్కగా ఒకసారి వాళ్ళు ఇంకొకరికి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మళ్ళీ రైట్ ఆన్సర్ తెలిస్తే మెసేజ్ ఎలాగో చేస్తాం కాబట్టి అప్పుడు ఎలాంటి అభ్యంతరం ఉండదు. సో ఇంతకంటే దీని గురించి చెప్పినా కూడా బాగోదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీ పేరు ఒకసారి నేను చదివేసినప్పుడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మీరు 14 పేర్లు పంపించినా నాకు ఇక్కడ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అది సంగతి. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరూ మొత్తానికి అలా ఆన్సర్ సాధించి ఛేదించి శోధించి కనిపెట్టేశారు. సో మీ అందరూ పంపించిందే, మరి ఇంతకీ ఏంటి గోపీచంద్ మూవీ అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ కలిపిన విక్టరీ వెంకటేష్ మూవీ ఏంటి అంటే గనక గోపీచంద్ మూవీ ఒంటరి, కృష్ణ గారి మూవీ పోరాటం, ఈ రెండు కలిపితే వచ్చిన విక్టరీ వెంకటేష్ మూవీ ఒంటరి పోరాటం ఈజ్ ద రైట్ ఆన్సర్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒంటరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేట్ 2 1.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? చాలా సింపుల్ కదా, సో అదే క్వశ్చన్. అయితే ఇప్పుడైతే సాంగ్ ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్ మూవీ ఏంటి అంటే ఏ మూవీలో ఆ సాంగ్ అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి సాంగ్ అయితే వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరట్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక సాంగ్ వినిపించాను కదా, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి చూద్దాం ఎవరు మెసేజ్ చేశారు, ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు కనకరావు గారు పెడల నుంచి. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అలాగే భాస్కర్ గారు పెడల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కానూరు నుంచి తాతారావు గారు, మీరు కొంచెం దగ్గరికి వచ్చారు, ఇంకొక పదాన్ని యాడ్ చేస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ పదం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. అలాగే అక్కరపాక నుంచి రమా సుధాకర్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు కొంచెం పేరు అయితే మార్చేశారు, బట్ కొంచెం దగ్గరికి అయితే వచ్చారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడని జోగానందరావు కాలనీ నుంచి, యాక్చువల్గా మీరు మూవీ మార్చేశారు, లాస్ట్ ఒక్క రెండు అక్షరాలు సరి చేసుకుంటే రైట్ అయిపోతుంది. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరు కూడా లాస్ట్ ఆ రెండు అక్షరాలు సరి చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది అనమాట. అదేంటి ఇప్పటివరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే. ఇంతకీ మరి ఆ సాంగ్ ఏంటి, ఏ మూవీలో అది అనేది నేనే చెప్పేస్తున్నాను. రైటర్ పద్మనాభం అనమాట. సో రైటర్ పద్మనాభం ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు పంపించారు, యాక్చువల్గా మీరందరూ పద్మభూషణ్ అని పంపించిన తర్వాత ఒక్కోసారి అంటే క్వశ్చన్ అడిగిన నాకే డౌట్ వస్తుందనమాట, పద్మనాభమా పద్మభూషణ. పద్మభూషణ్ అవార్డు కదా, పద్మనాభమే మూవీ కదా అని నాకు నేను అంటే మనసులో అలా మాట్లాడుకొని సర్ది చెప్పుకొని ఓకే ఇదే కరెక్ట్ అనుకునేలా చేస్తారనమాట. సో గ్రేట్ యార్. సరే ఇంతకీ మరి ఇంకొక క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నేను ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆన్సర్స్ పంపించొద్దు, మీకోసం క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. చెప్పలేంది ఎలాగో చెప్పలేదు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అసలు క్వశ్చన్ అడగడం ఆలస్యం చెప్పేస్తారు ఈ క్వశ్చన్ అయితే. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్, పదిలో ఉంటాను, మదిలో ఉండను, మాడిలో ఉంటాను, మాలలో ఉండను, గుడిలో ఉంటాను, బడిలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి

0866243814 నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి అసలు దాని సంగతి మర్చిపోండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఇప్పుడు నేను మీ అందరి కోసం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఎగ్నమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే రాజోల్ నుంచి జయన్ అనమాట. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి అంటే వినలేదు అంటున్న వాళ్ళందరి కోసం నాకు తెలిసి చాలా సింపుల్ అని చెప్పాను కదా, పదిలో ఉంటాను మదిలో ఉండను, మారులో ఉంటాను మాలలో ఉండను, గుడిలో ఉంటాను బడిలో ఉండను, ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పాను. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఇంకా శ్యామల మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ రామ్లా ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. దాని తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు మీరు అలా ఆలోచిస్తూ ఉండండి, ఇప్పుడు ఇంకొకసారి అడిగాను కాబట్టి విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ అయితే లాస్ట్లో రివీల్ చేసేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట మీరు క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మధుప్రసాద్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడి నుంచి అంటే తలంపాడు గ్రామం నుంచి అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కిషోర్ అనమాట నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ నరేష్ ఇంకా మెర్సీ విజయ. అలాగే ఓకే నోటెడ్ అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట. ఎనీవే మరి ఇంతకీ అసలు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే పరుగు అనమాట. సో పరుగు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం పరుగు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. అండ్ ఇవాళ సందడి సందడి కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మహిళల భద్రతకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి వంగలపుడేంత పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కాలువలకు సాగునీరు అందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. రాష్టంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని, విద్యుత్ అభివృద్ది పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమం దిశగా పాలన సాగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి పరిశీలించారు. రాష్టంలో స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పు ప్రచారాన్ని నమ్మోదని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సాంప్రదాయ కుల వృత్తులు చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల అభ్యున్నతి కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన అమలు చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన పీఎం విశ్వకర్మ శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఈ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపాల్ పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలో చేపట్టిన అరణ్య ప్లాంటేషన్ పనులు, రైస్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, వర్షపు నీటి నిల్వ నిర్మాణ పనులను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08 అయితే అవ్వబోతుంది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మిక్కీజీ మేయర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం రొటీన్ లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ 2 మూవీస్ నుంచి 2 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటో స్టేజ్ ఇన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఒకే థీమ్ మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం అవునా కాదనా అనే సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట, ఫ్రమ్ ద మూవీ లీడర్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మిక్కీజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కొత్త బంగారు లోకం, దాని తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దాని తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ 3 మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 3 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, మిక్కీజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కేరింతా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దాని తర్వాత బ్రహ్మోత్సవం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ వస్తుంది అనమాట. మరి ఈ సాంగ్స్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఇక్కడికి వస్తే టైం ఎలా అయిపోతుంది అనేది నాకు కూడా తెలియదు. మరి ప్రసన్న కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి మళ్ళీ నేను వచ్చేంత వరకు ఆల్రెడీ చెప్పేసా వివిధ భారతి అయితే వింటూనే ఉండమని. సో జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గాని ఆల్కహాల్ అన్నా గాని ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్ ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్న్ ఓవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522270.

0: 3 9 నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను, హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరులాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం. కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే, చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఏలూరు జిల్లా ముస్నూరులో గవర్నమెంట్ పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆయన ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. ముస్నూరులో జరిగిన నూతన మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో 70% మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకే వస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 1,107 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించనున్న 4 వరుసల హైస్పీడ్ రోడ్డు కారిడార్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అలైన్మెంట్కు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య రంగం అభివృద్దికి 185.75 కోట్ల రూపాయలతో రూపొందించిన 2026-27 వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగొండ నిర్వాసితులకు కుటుంబ ప్రభుత్వం 3 విడతల్లో 768 కోట్ల రూపాయలు చెల్లించిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే 25 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల మందికి ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవం విజయనగరం జిల్లా వాసుల విలువెల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు. ఉత్సవాల ప్రధాన ఘట్టాలైన తోరేళ్ల మహోత్సవం 26 అక్టోబర్, సిరిమాను మహోత్సవం 27 అక్టోబర్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.74 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:25:10. నేను మీ క్రీష్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను అప్ టు 11 o'clock వరకు. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో గీత్ గాథ షెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు రియల్ టైం గవర్నెన్స్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారెడ్డి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పర్యటనలో భాగంగా అరకు వ్యాలీ మండలం బొరాకవలస గ్రామంలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ప్రారంభించారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, ఆనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాదరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నిమిడి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10060 ఉద్యోగాలను నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ ఆదేశించారు. కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఈ రంగంలో అర్హత గల వ్యక్తులను గుర్తించాలని అధికారులకు సూచించారు. క్రికెట్ కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. డిక్లేర్ ఇచ్చిన సమయానికి క్రీజులో 115 పరుగులతో ధ్రువ్ జురెల్, 4 పరుగులతో ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. వార్తల వివరాలు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ది సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ ఫోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని, అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
0: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీనందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయడం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగజేయడం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
0: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు

0: మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 37.65 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,
1: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయడం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన సందేహం.
0: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం 26 అక్టోబర్, సిరిమాను మహోత్సవం 27 నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. రాష్ట్ర ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంచారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:19:22. అండ్ ఈ టైం వెల్కమ్ టు కృష్ణాతీరం. కృష్ణాతీరంలో ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం ఈరోజు. అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండాల్సిన 10 స్కిల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎస్, ప్రపంచంలో మనకు తోడు ఎవరున్నా లేకపోయినా ఈ స్కిల్స్ మన పాలిట రక్షణ కవచంలో ఎప్పుడు ఉంటాయన్నమాట. మరి అవేంటో మాట్లాడుకుందాం.

యాక్చువల్గా 10 స్కిల్స్ ఉన్నాయి, బట్ ఈరోజు 5 మాట్లాడుకుందాం, ఇంకొక 5 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా కృష్ణా తీరంలో లైఫ్లో ఉండాల్సిన 10 స్కిల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 5 స్కిల్స్ మాత్రమే చెప్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగిలిన 5 చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కుకింగ్ అన్నమాట. ఎస్, మీరు వినింది నిజమే. అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డెఫినెట్గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ కుకింగ్ అనేది డెఫినెట్గా వచ్చి తీరాలి. ఎందుకంటే అమ్మకు బాగాలేనప్పుడు, భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఒక్కరోజులో 40 ముళ్ళ మారిపోయి ఇంటిలిపాదికి వండి పెట్టాల్సిన అవసరం లేనే లేదు. కానీ మన కడుపు అయినా నిండాలి కదా. ఇంకో విషయం ఏంటంటే, మనం చేసిన ఫుడ్ని మన ఫ్యామిలీ మెంబర్స్ హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ తృప్తే వేరనమాట. వాళ్ళని చూసి లిటరల్గా మనకి కడుపు నిండిపోతుంది. అండ్ అంటే ఇదొక విషయం అయితే, మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా అత్యవసర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డెఫినెట్గా కుకింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కుకింగ్ అనేది వచ్చి తీరాలి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:30:59. అండ్ మనం ఉన్నాం కృష్ణ తీరంలో, మాట్లాడుకుంటున్నాం మన లైఫ్లో ఉండాల్సిన 10 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ గురించి. వన్ ఆఫ్ ద స్కిల్స్ కుకింగ్ అని చెప్పాను. నెక్స్ట్ బేబీ సిట్టింగ్ అనమాట. అంటే ఒంటరిగా ఉన్న చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఓపిక్గా సముదాయించడం, మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోయి సరదాగా ఆడుతూ వాళ్ళని నవ్వించడం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ అంత ఈజీ కాదమ్మా. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మగవాళ్ళకి అసలు అంత ఈజీ కాదు. శ్రీమతి వేరే పనిలో ఉన్నప్పుడు లేదా షాపింగ్కి వెళ్తూ బేబీని చూసుకోమని చెప్పినప్పుడు, అలాంటి టైంలో మంచి ఫాదర్గా నిరూపించుకోవాలంటే పసిపిల్లల్ని ఎలా చూసుకోవాలనేది యాక్చువల్గా తెలియాలి. బట్ అనుకున్నంత ఈజీ మాత్రం కాదనమాట. కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. నేను చెప్పిన 10 స్కిల్స్లో ఇది ఒకటి కూడా నేర్చుకోవాల్సిందనమాట. ఫస్ట్ కుకింగ్, అండ్ నెక్స్ట్ ఇది. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయనేది మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

పడిన లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనమున్నాం కృష్ణ తీరంలో. మనం మాట్లాడుకుంటున్నాం 10 most important skills మనకి తెలిసి ఉండాలి అని చెప్పి కృష్ణ తీరంలో, అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ చెప్పాను అండ్ ఇప్పుడు థర్డ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనమాట. అంటే లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, న్యాచురల్ డిజాస్టర్స్, ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు, ఇలా ఏమైనా ఒక యాక్సిడెంటల్గా ఏమైనా జరిగినప్పుడు, ఎప్పుడైనా జరగచ్చు కదా మనం చెప్పలేం, బట్ ఇలా ప్రమాదాలు ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరుల్ని కూడా సేవ్ చేయడం, అంటే సేవ్ చేయడానికి ఆన్ ది స్పాట్ ఎలా రియాక్ట్ అవ్వాలో యాక్చువల్గా మనకు తెలిసి ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రమాదాలు ఏవి మనకి చెప్పి రావు కదా. అందుకే ఇలాంటి టైంలో అంటే ఏ ప్రమాదాలు జరగవచ్చు, వేటిని మనం వేటికి ఏ ప్రమాదాలకి ఎలా రియాక్ట్ అవ్వాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డెఫినెట్గా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. వింటూ స్టూడియో

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కృష్ణా తీరంలో 10 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్, మనకు ఉండాల్సిన స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఎస్, అంటే బాడీ పైన చిన్న చిన్న ఘాట్లు కానీ ఏమైనా కాలిన గాయాలు ఉంటాయి కదా, వాటికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలి, మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి డాక్టర్స్ అందుబాటులో లేకపోవచ్చు, కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ గాయాల తీవ్రత అనేది ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. అంతేకాదు వేరే వాళ్ళకి అంటే శ్వాస ఆగిపోయినప్పుడు సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా ఎలా కాపాడాలో డెఫినెట్గా మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ అంటే చెప్తూ ఉంటే నేను కూడా చదివినప్పుడు నాకు నిజమే కదా, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎవరు హెల్ప్ చేయి, అంటే మనం హెల్ప్ కోసం వెయిట్ చేయడం కంటే మనం తెలుసుకుంటే అట్లీస్ట్ దానిలో 50% అయినా మనం అప్లై చేస్తే ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడచ్చు కదా అని అనిపించింది. ఇది ఫోర్త్ వన్ అనమాట. అండ్ ఇంకొకటి ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్ యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:53:28. మనం ఉన్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం లైఫ్లో ఉండాల్సిన 10 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. అందులో 5 గురించి ఈరోజు చెప్తాను అన్నాను, మిగతా 5 మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ వన్ అంటే 5th వన్ ఏంటంటే ఏకాంతాన్ని ఆస్వాదించడం. ఎస్, కొన్నిసార్లు మనకి ఎవరు తోడు లేక అంటే ఒంటరిగా గడపాల్సి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో బోర్గా ఫీల్ అవ్వకుండా ఏకాంతాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలన్నమాట. మన మూడుకి తగ్గట్లు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడం, అంటే సినిమా చూడడం లేదంటే రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలా నచ్చింది చేయొచ్చు, మనతో మనం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బేసిక్గా నాకు అంటే వన్ ఆఫ్ ద ఇది మంచి క్వాలిటీ అనిపిస్తుంది, అండ్ నాకు కూడా ఉంది ఇది. నేనున్నప్పుడు అంటే నేను సింగిల్గా ఉన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కోసారి బోర్ కొడుతుంది, బట్ కొన్నిసార్లు మాత్రం సింగిల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మనల్ని మనం తెలుసుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అనమాట. డెఫినెట్గా ఇది కూడా ఉండి తీరాల్సిన ఒక విషయం మనకి. అండ్ మిగిలిన 5 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. మరి ఇది ఈరోజు కృష్ణాధీరం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లవ్లీ సాంగ్తో బాయ్ బాయ్ చెప్పేద్దాం కృష్ణాధీరంకి మాత్రమే. ఎగ్జాక్ట్గా 7:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టేడియం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కాలువలకు సాగునీరు అందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని, విద్యుత్ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమం దిశగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసిశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సాంప్రదాయ కులవృత్తులు చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల అభ్యున్నతి కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన అమలు చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన పీఎం విశ్వకర్మ శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బుక్కపట్నం మండలం బుచ్చేగారిపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రాంగణంలో చేపట్టిన అరణ్య ప్లాంటేషన్ పనులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, వర్షపు నీటి నిల్వల నిర్మాణ పనులను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:35 మరికొద్ది సేపట్లో అంటే 7:05 కు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: భారత రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jaruputondani, ivi dadapu 15 trillion dollarla GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధానాంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా

0: వైద్య పరికరాల ఔట్సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. భారత్.
2: భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15. అండ్ ఈ టైం మనసును మనసేలో మన ఫేవరెట్ ప్రోగ్రామ్లోకి ఎంటర్ అయిపోదాం. నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే తెలుసు కదా. 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. బట్ చిన్న కమర్షియల్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టూడియో
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: నాలో నీకు నచ్చిందేంటి?
8: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
7: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
8: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:18:55. సో వెల్కమ్ టు మనసును మనసే. నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఆన్సర్ తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఎప్పట్లానే ఒక ఈజీ క్వశ్చన్, మూవీ క్వశ్చన్ అడుగుతాను. దాని తర్వాత మన మనసుకు రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ ఏంటంటే, తనీష్ అండ్ నాని వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా? తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. న్యాచురల్ స్టార్ నాని, అలాగే నచ్చావిలో సినిమాలో ఉండే హీరో తనీష్, వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో యాక్ట్ చేశారు, ఏంటా సినిమా? తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:24:14 అండ్ మనమున్న మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, నాని అండ్ తనీష్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి చూద్దాం. ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ బాగున్నారా అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. అండ్ సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మనసును మనసే అంటూ, వెల్కమ్ మీకు కూడా. అండ్ నచ్చావులే, మేము వయసుకు వచ్చాం అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు. సో దీప్తి, నేను అంటే నచ్చావులే హీరో యాక్ట్ చేసిన మూవీస్ అడగలేదు, నచ్చావులే హీరో అలాగే నాని వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిందని చెప్పి అడిగాను. అండ్ బైక్ గురించి ఉంటుంది యాక్చువల్గా సినిమా మొత్తం, బాగానే ఉంటుంది సినిమా యాక్చువల్గా. అండ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, హవ్ ఆర్ యూ? నా పేరు పుష్పలత, ఫ్రమ్ పునుగనూరు నుంచి పంపించారు. మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ, రైట్ ఆన్సర్ పుష్ప. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గరీబ్ నవాజ్ పంపించారు నర్సారావుపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి, రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్, హాయ్ అంటూ, హాయ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, క్రిష్ సాయంకాలం 5 PM వస్తానని వచ్చేసారు, థ్యాంక్ యూ సార్. నిన్న మీరు వేడి నీళ్లు గ్లాస్లో కానీ గిన్నెలో కానీ పోసేటప్పుడు వచ్చే శబ్దం గలగలమంటూ భలే వస్తుంది, సెర్చ్ చేయలేదు కానీ పోసేటప్పుడు గమనించాను, వాటిలో బుడగలు వెంటనే పగిలిపోతాయి సార్. ఆన్సర్ ఏంటంటే అంటూ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు, ట్రై చేసి. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సార్, ప్రోమోలో సుబ్బు అక్కయ్య ఎవరు అని అంటూ, సో సుబ్బు నేను, అక్కయ్య ఏమో ప్రజ్ఞ అనమాట. అండ్ రాజోల నుంచి జయన్న, హాయ్ సార్ ఎలా ఉన్నారు? మీరు వచ్చారని ఈరోజు లైవ్లోకి వచ్చాను నేను కూడా అంటూ, థ్యాంక్ యూ సో మచ్ జయన్న, థ్యాంక్ యూ. అండ్ 7

26 దాటి 12 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్న మనసున్న మనసేలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రైడ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. సో మీకు అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే ఎవరితో ఒకసారి మాట్లాడాలని కోరుకుంటారు? ఇప్పటికిప్పుడు మీకు ఒకే ఛాన్స్ ఉంది, ఒక్కళ్ళతోనే మాట్లాడాలి అని. అంటే ఎవరితో మాట్లాడాలని కోరుకుంటారు? టైప్ చేసి పంపించండి 08662433811 ఈ నెంబర్కి. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చెలియా నుండి ప్లే చేస్తాను అండి. సాంగ్ ని పాడింది అభయ్ జోత్పూర్కర్ అండ్ చిన్మయ్య. పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండి. పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనమున్న మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీకు ఇప్పటికిప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి ఒకళ్ళతో మాత్రమే మాట్లాడాలి అని అంటే ఎవరితో మాట్లాడతారని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం ఎవరెవరు ఎవరితో మాట్లాడతారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారంట, మూసాపేట నుంచి ఎంనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. సూపర్. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ యశోద అండ్ సుజాతతో మాట్లాడాలని ఉంది అని అంటూ దస్తగిరి సందా ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి. ఏ ఈ మధ్య అసలు మాట్లాడట్లేదా, లేకపోతే గ్యాప్ ఏమైనా వచ్చిందా? అండ్ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతాను, యుద్ధం ఆపేయాలని అంట సాంబశివరావు గారు వేటపాలెం నుంచి. సూపర్. అలాగే స్వర్గంలో ఉన్న మా అమ్మ శాంతమ్మతో మాట్లాడతానంట, ఎమోషనల్. సాత్విపాటి రాము గారు పంపించారు, పుష్ప రాజర్షి వీళ్ళందరు ఖమ్మం నుంచి. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి త్యాగరాజ్ గారు పంపించారు, కిషోర్ గారితో మాట్లాడతారంట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనైతే వందే భారత్తో మీటింగ్ పెట్టాలనుకుంటున్నానండి. ఎవరో వందే భారత్. సో దీప్తి ఫ్రమ్ పెరుమల నుంచి పంపించారు. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ మా కిషోర్ గారితో మాట్లాడాలని ఉంది అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీ మాటలన్నీ నేను వింటున్నట్టే. నా మాటలు మాత్రమే మీరు వింటున్నారని అనుకోవద్దు. మీ మెసేజెస్లో కానీ, మీరు ఇచ్చే రిప్లైస్లో కానీ, మీరు చూపించే అభిమానం కానీ ఏదైనా నాకు అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి నేనైతే, సో ఏపీ సీఎం గారితో మాట్లాడతారంట, ఒకళ్ళేమో తెలంగాణ సీఎం, ఒకళ్ళేమో ఏపీ సీఎంతో. అండ్ భాస్కర్ పెడన నుంచి మా అన్నయ్యతో మాట్లాడతా అంటూ, వెరీ నైస్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న స్నేహితులు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని కలుసుకోవాలని, మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటూ, వెరీ నైస్. అండ్ మా నాన్నగారితో మాట్లాడతాను, ఎందుకంటే నేను ఫారిన్లో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు, చివరి చూపుకి నోచుకోలేదు అని అంటూ మహమ్మద్ నాయతుల్లా పంపించారు. సో అదర్ మన సంగతి. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ క్రిష్జీ ప్రస్తుతం మీతో మెసేజెస్ ద్వారా మాట్లాడేస్తున్నట్లే వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. నాకు అవకాశం వస్తే అమ్మతో మాట్లాడాలి, ఎందుకంటే జిల్లాలు దాటి వెళ్ళాలి, ఫోన్ ద్వారా ప్రతిరోజు సంభాషణ మామూలే సార్ అని అంటూ, వెరీ నైస్. అండ్ ఛాన్స్ వస్తే దేవునితో మాట్లాడాలనిపించింది మీరు అడగగానే అంటూ నందిని నరేష్ నిజామాబాద్ నుంచి పంపించారు, వెరీ నైస్. అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ హీరో రామ్ చరణ్తో మాట్లాడతారంట. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, మా అమ్మ నాన్నతో ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అని అంటూ, వెరీ నైస్. అండ్ విఆర్ బాబు గారు అంబాపురం విజయవాడ నుంచి పంపించారు, హాయ్ హై స్పీడ్ కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ రేడియో లిజనర్స్ గుడ్ ఈవినింగ్, ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ టు టాక్ విత్ యూ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నీతో మాట్లాడాలని ఉంది అని అంటూ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ నాతో మాట్లాడాలని ఉంది అన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ అన్ని మెసేజెస్ వేరే, ఐ మీన్ నాకు ఎవరెవరైతే మెసేజెస్ పెట్టారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ 7:34:15 స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసులో నాకు కూడా ఛాన్స్ వస్తే నిజంగా మా అమ్మతో మాట్లాడాలని ఉంది, అది సంగతి. అండ్ ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మభాయి, మా చెల్లితో మాట్లాడాలని ఉంది అని అంటూ, అదన్నమాట సంగతి. సో మీ మీ ఆన్సర్స్ చూసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మీ లైఫ్లో తీసుకున్న అత్యంత ధైర్యమైన డెసిషన్ ఏది అని అంటే ఏం చెప్తారు? ఒక డెసిషన్ తీసుకుని ఉంటారు కదా ఎప్పుడప్పుడు ఒక సిచ్యువేషన్లో, డెఫినెట్గా ధైర్యంగా తీసుకున్న డెసిషన్ ఒకటి ఉంటుంది. అలాంటి ధైర్యమైన డెసిషన్ ఏది గుర్తు తెచ్చుకొని 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీ లైఫ్ లో మీరు తీసుకున్న అత్యంత ధైర్యమైన డిసిషన్ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్, ఐ మీన్ వాళ్ళ వాళ్ళ ఆన్సర్స్ పంపిస్తున్నారు. చూద్దాం ఎవరెవరు ఏం పంపిస్తున్నారు. రాజుల నుంచి జయన్న గారు, పెళ్లి చేసుకోవడం అంట. సో వెరీ నైస్, మీరు ధైర్యంగా తీసుకున్నారనమాట డెసిషన్. ఏమవుతుందో ఏంటో సర్లే, ఏదైతే ఏంటి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నట్టున్నారు. అండ్ నేను జాబ్, అండ్ ఇప్పుడు ఎలా ఉంది మరి మీ పెళ్లి, ఐ మీన్ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను జాబ్ మానేసి వ్యాపారం పెట్టాలని డెసిషన్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్ అయ్యాను బ్రహ్మయ్య కర్నూలు నుంచి. వెరీ నైస్. అండ్ ఇల్లు కట్టడం నేను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అంటూ త్యాగరాజ్ గారు, వెరీ నైస్. అండ్ అలాగే పెళ్లి చేసుకోవడం అని అంటూ సాతుపాటి రాము, పుష్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం నుంచి. సో ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. అండ్ నేను నా మ్యారేజ్కి డెసిషన్ తీసుకున్న బికాజ్ ఇంటర్ క్యాస్ట్ పేరెంట్స్కి ఇష్టం లేదు, బట్ వీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, దానితో నేను హ్యాపీగా ఉండగలను అనిపించింది. సో ఇట్ ఈస్ బిగ్ బిగ్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అని అంటూ పంపించారు. ఎవరు, నందిపేట నుంచి నందిని నరేష్ పంపించారు. వెరీ నైస్. సో మొత్తానికి హ్యాపీగా ఉన్నారు మీరు. అండ్ మ్యారేజ్ చేసుకోవడం అంట దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ కార్నూర్ నుంచి తాతారావు గారు, జవాబు మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు బుకింగ్ ఫుల్గా ఉంటే ధైర్యంగా తీసుకుని లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకురావడం అంట. సో ఓకే. అండ్ నెక్స్ట్ రాణి ఫ్రమ్ మైలవరం నుంచి, ఏమైనా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పి మంచి పనిని మొదలు పెట్టడం పెడదాం. అదే సార్ నా ఒపీనియన్. కిషోర్ సార్ బాగున్నారా, రమేష్ సార్ ఎందుకు రావడం లేదు అని అంటూ. సో రాణి థ్యాంక్ యూ సో మచ్.

ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రమేష్ ఎందుకు రావట్లేదని అంటే, సో రావట్లేదు అంతే అనమాట. బట్ నేను చెప్తాను డెఫినెట్గా అడిగారని. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ, వెరీ నైస్. అండ్ నేనైతే దీప్తి ఫ్రమ్ పెనుమూల్ నుంచి, ఎందుకు డిలీట్ చేశారు ఎస్ఎంఎస్? అండ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను తీసుకున్న ఆ డెసిషన్ నా అమర్నాథ్ యాత్ర ఇన్ 2022 ఆఫ్టర్ కోవిడ్ 19, నాకు ఎప్పటికీ మిరాకిల్. ఆ డెసిషన్ ఫ్రమ్ శ్రీ వి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, వెరీ నైస్. మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట ఆ యాత్ర. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, నా వైఫ్ డెలివరీ టైంలో మచిలీపట్నంలో డాక్టర్స్ కేస్ బాగా క్రిటికల్గా ఉంది, విజయవాడ తీసుకెళ్ళండి అని చెప్పారు. మీరు పర్వాలేదు ఇక్కడే ఆపరేషన్ చేయమంటే చేస్తామని అన్నారు. ఆ సమయంలో నేను ధైర్యం చేసి ఆపరేషన్ చేయమని చెప్పాను. ఆ దేవుడు దయవల్ల అబ్బాయి పుట్టాడు అన్నట్టు, వెరీ నైస్. సో వాళ్ళు చెప్పినా సరే ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు, లేదు ఇక్కడే చేయండి అని అన్నారంటే నిజంగా ఇది ధైర్యంగా, ఐ మీన్ చెప్పొచ్చు అనమాట, చాలా గట్టిగా చెప్పొచ్చు ఇది ధైర్యమైన డెసిషన్ అని. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, క్రిష్జీ ప్రశ్నకు ఆన్సర్ నాకైతే ఊహ వచ్చాక, ఎన్నో కష్టాలు బాధలు ప్రతి విషయం ఆలోచనతో తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. అంటే కష్టాలన్నీ కలకాలం ఉండవని, ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని అని అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంట పుష్పలత, వెరీ నైస్. అండ్ అలాగే వెరీ వెరీ హ్యాపీ నవ్ అని అంటూ నందిని నరేష్ పంపించారు, సూపర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం నుంచి పంపించారు, శుభ సాయంకాలం కృష్ణ గారు, నాకు కఠినమైన పరిస్థితులు లేవు అని అంటూ, సూపర్. అండ్ నేనేది ధైర్యంగా తీసుకోలేదండి అని అంటూ దీప్తి పంపించారు. సో మీ ఎంటైర్ లైఫ్లో ఒక్క ధైర్యమైన డెసిషన్ కూడా తీసుకోలేదా? వెరీ నైస్, అది కూడా మంచిదే. అంటే చక్కగా సేఫ్గా వెళ్ళిపోతుంది అనమాట లైఫ్ అయితే. నాకు కూడా ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నేను కూడా తీసుకున్నానా లేదా, తీసుకోవాలేమో, మేబీ చూద్దాం. 7:42:59, సో 7:43 ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మీ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఒకటి ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో అంటే నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు, మనం మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా లేకపోతే అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉంటామా అనేది డెఫినెట్గా మన మనస్సాక్షికి తెలుస్తుంది. బట్ ఏంటంటే నిజంగా మనం మంచి వాళ్ళం అనుకో, ఎదుటి వాళ్ళకి ఒక ఏదో ఒక విషయంలో, సపోజ్ ఎగ్జాంపుల్ పైకి కొంతమంది కోపంగా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళు చాలా పాపం ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ మనసులో ఏముండదు అలా అనమాట. వాళ్ళు ఎదుటి వాళ్ళు మీ గురించి ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏదైనా ఉంటే ఏంటి, ఇప్పుడు క్లారిఫై చేసుకోండి. 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు మీ గురించి అవతలి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏంటి. సో యాదగిరిగుట్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక రోజు పడుతుందని చెప్తుంటే ధైర్యంగా వెళ్ళారా? ఎం నరేష్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనమున్న మనసును మనసేలో. రెండు కళ్ళు సరిపోతల్లే, రెప్ప ముయ్యాలనిపిస్తల్లే, నువ్వు తప్ప కనిపిస్తల్లే, నీలా ఎవ్వరు అనిపిస్తల్లే. ఫ్రమ్ ద మూవీ లెనిన్ నుంచి ప్లే చేశాను సూపర్ ట్రాక్. అండ్ మనమున్న చెప్పాను కదా, మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా తక్కువ మంది పంపించారు, ఏంటి ఎవరు లేరా, చాలానే ఉన్నాయండి బాబోయ్ అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు. అండ్ పాలెం పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, వెల్కమ్ టు మనసును మనసై అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్తో నాకు గిట్టన్ ఫ్రెండ్స్ తప్పుగా చెప్పడం ఇలాంటివి స్కూల్ లైఫ్లో అందరికీ జరిగి ఉంటుంది, మన గురించి చెడ్డగా చెప్పడం అని అంటూ దస్తగిరి సంధ్య. అంతే, చిన్నప్పుడైతే అసలు లెక్కలేదన్నమాట, అది దానికి ఒక అంతు వంతు ఏమి ఉండదు. అండ్ పెద్ద అయిన తర్వాత అంటే ఈవెన్ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్, అదే హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అలాంటి వాళ్ళు చూస్తేనే నిజంగా కోపం వస్తుంది. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నేను ఎక్కువగా అందరితో కలిసి ఉంటాను, ఏదైనా సహాయం చేయాల్సి వస్తే చేస్తాను, ఓవర్ యాక్షన్ అనుకుంటారేమో అంట. సో అదేం లేదు, అలా చెప్తున్నారు ధైర్యంగా అంటే డెఫినెట్గా మీరు చేసే ఉంటారు, అర్థం చేసుకోగలను. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మనసులు మనసేలో బలే క్వశ్చన్స్, ఎదుటివారు ఏమనుకున్నా మనం మంచిగా ఉంటే అవతల వారు ఎలా ఉన్నా సరేనండి, శత్రువుని కూడా మిత్రుల్లా చూడాలి, ఈ రోజుల్లో అదే మనకు టెన్షన్ లేకుండా చేస్తుంది సార్, ఇలా మెసేజ్ చేశానని నవ్వకండి సార్ అని అంటూ. సో అదేం లేదు, ఎవరు ఏదైనా షేర్ చేసి నాతో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, నేను ఒకసారి మా ఫ్రెండ్స్తో ఒక పార్టీకి వెళ్ళాను, అక్కడ మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే

ఓకే, అప్పుడు మా ఇంట్లో నన్ను చాలా మాట్లాడినారు, అలా తప్పు పట్టారు నన్ను అని అంటూ. ఓకే ఓకే. అండ్ కిషోర్ సార్, ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, ఐ ఫేస్డ్ మోర్ సచ్ ఎక్స్పీరియన్స్ విత్ మై సిన్సియారిటీ అండ్ మౌనంగా. ఓకే, మౌనమైన ఆన్సర్ కాలం అందరికీ నాకు ఫేవర్గా మార్చింది, థ్యాంక్ గాడ్ అని అంటూ. ఓకే, ఆ ఇష్యూ ఫేస్ చేశారు, దాని తర్వాత మాత్రం వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట, నాకు అర్థమైన విషయం. సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. ఇలాంటివి సిచ్యువే, ఐ మీన్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉండే అబ్బా, నిజంగా మనం ఫేస్ చేయాలి వాటిని. ఎలాంటి అంటే కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏంటి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది, ఈవెన్ నాకు కూడా. బట్ అప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలి, ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉండాలన్నమాట. అండ్ 7:52, దాట్ ఎగ్జాక్ట్గా 2 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసులో లాస్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. మీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని బర్త్డే ఏంటి అని అంటే ఏం చెప్తారు, ఏ బర్త్డే చెప్తారు? 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. కానూరు నుంచి తాతారావు గారు జవాబు, ఎన్టీఆర్ గారు నేరం నాది కాదు, ఆకలిది, ఈ మూవీ లోపం లేని వారు ఎవరో చెప్పండి, తప్పులు చేయని వారు ఎవరో ఉంటే చెప్పండి అని ఒక పాట ఉంది. అలాగే లోపం లేని వారు తప్పులు చేయని వారు ఎవరూ లేరు, కానీ ఎదుటివారు మనలో లోపాలు చూపకుండా ఉండేలా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. అమ్మ బాబోయ్, సో అదనమాట సంగతి. అండ్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, నా కోసం మంచిగా చెడుగా ఎన్ని అనుకున్నా సరే నేనేంటి ఎలాంటి వాడిని అన్నది నాకు ముఖ్యం, నా విషయంలో నాపై ఇతరుల అభిప్రాయాలను నేను పట్టించుకోను, జస్ట్ చూస్తూ వినబడితే వింటూ సాగిపోతూ ఉంటాను అని అంటూ. వెరీ నైస్. అండ్ నేను ఎక్కువగా బుక్స్తో టైం స్పెండ్ చేస్తాను, నేను ఎవరితో సరిగ్గా కలవును అని అంటారు. ఓకే అని అంటారా? నందిని నరేష్ పంపించారనమాట. సో ఓకే. అండ్ మౌనం ఎలా ఉన్నా సమాజం ఏదో ఒక తప్పు పడుతుందండి అని అంటూ. డెఫినెట్గా అది మాత్రం నిజం పుష్పలత, నిజంగానే. మనం ఒక రీల్ కూడా చూశాను రీసెంట్గా, అంటే ఎప్పుడో చూశాను, మళ్ళీ అది ట్రెండ్ అవుతుంటే మళ్ళీ చూశాను. మనం ఏది చేసినా సరే సమాజంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి దాన్ని తప్పు పడతారనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా చేసామని అనుకున్నా సరే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మన లైఫ్లో ఉంటారు డెఫినెట్గా. అండ్ క్రిష్, ఎప్పుడు వస్తారు, కాఫీ కప్ మాత్రం అక్కకి ఇచ్చేయండి అని అంటూ. జానకీజీ ఇప్పుడు వచ్చాను కదా. అండ్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు నా గురించి ఇతరులతో చెడుగా చెప్తారు అని అంటూ పంపించారు. అండ్ హాయ్ కిషోర్ బాబు, బాగున్నారా అంటూ విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ ఎన్ హిమంత్ కుమార్ పంపించారు. వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని బర్త్డే ఏది అని అంటే ఏం చెప్తారు? గుర్తించుకొని 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టెడియో.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓం భీమ్ బుష్ నుంచి ప్లే చేశారు. అసలు దెయ్యానికి ఇంత మంచి పాట ఏంటని నాకు ఇప్పటికే అనిపిస్తుంది. బట్ వట్ ఏ సాంగ్ అబ్బా, నిజంగా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాటలు కొన్ని ఉంటాయి అన్నమాట, అందులో ఇదొకటి. ఎనీవే, నేను అడిగిన క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనసును మనసేలో, మీ లైఫ్లో మీరు మర్చిపోలేని ఒక బర్త్డే ఏది అని అంటే ఏం చెప్తారు అని అన్నాను. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నేను ఎప్పుడు బర్త్డే జరుపుకోలేదు కాబట్టి నా లైఫ్లో అలాంటి మెమరీస్ ఏమీ లేవు అని అంటే పంపించారు. అరే అరే రే, బర్త్డే జరుపుకోరన్నమాట. అండ్ నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్, అసలు బర్త్డే జరుపుకుంటేనే కదా గుర్తుండిపోవడానికి. ఎం శ్రీనివాసరావు గారు సేమ్ ఆన్సర్ మచిలీపట్నం నుంచి. అండ్ నేను చిన్నప్పుడు అసలు బర్త్డే జరుపుకోలేదు అండి, పెళ్ళయ్యాకనే మా పిల్లలతో వైఫ్తో బర్త్డే చేసుకుంటున్నాను అని అంటూ దస్తగిరి సంధ్యా ప్రదరూర్ నుంచి. అలాగే ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ నా బర్త్డే 5వ వయసులో చేసుకున్నప్పుడు అంట, వెరీ నైస్. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు, క్రిష్ గారు ప్రతి బర్త్డే హ్యాపీగా ఉంటుంది సార్ అంటూ, వెరీ నైస్. అండ్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి, ఈ సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు అంట, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు కదా. అండ్ మా పిల్లలు ఒకసారి నా బర్త్డేకి వాళ్ళకి ఎవరైనా ఇచ్చిన అమౌంట్ని జమ చేసుకుని నాకు శారీ కొనివ్వడం నిజంగా మర్చిపోలేనిది అని అంటూ, వెరీ నైస్. నందిని నరేష్ పంపించారు. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఏలూరు జిల్లా ముస్నూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆయన ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. ముస్నూరులో జరిగిన నూతన మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో 70% మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకు వస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 1,107 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించనున్న 4 వరుసల హైస్పీడ్ రోడ్డు కారిడార్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అలైన్మెంట్కు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య రంగం అభివృద్దికి 185.75 కోట్ల రూపాయలతో రూపొందించిన

2026-27 వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 3 విడతల్లో 768 కోట్ల రూపాయలు చెల్లించిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే 25 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం జిల్లా వాసుల ఇరవైలపు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తోలేళ్ల మహోత్సవం అక్టోబర్ 26, సిరిమాన మహోత్సవం అక్టోబర్ 27 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 95.74 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:12 అని మనం ఉన్నాం. ఎక్కడ ఇందాక మనసును మనసేలో ఉన్నాం. ఇంకా ఎస్ఎంఎస్లు ఉన్నాయి కాబట్టి కానూరు నుంచి తాతారావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు పంపించలేను ఎందుకంటే నేను పుట్టినరోజులు చేసుకోను కాబట్టి. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, నన్ను కని ఈ జన్మను ప్రసాదించిన మా అమ్మా నాన్నల బర్త్డేస్ మాత్రమే అంట. అండ్ అలాగే సార్ నా ఆన్సర్ 25th బర్త్డే 1987, నేను హైదరాబాద్లో మా హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు బై 10 AM సడన్గా ఆల్ స్టాఫ్ విస్డ్ మీ యూనిటీగా, రెడ్డి గారు హ్యాపీ సిల్వర్ జూబ్లీ బర్త్డే, ఐ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్ మై లైఫ్ అని అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి గారు. వెరీ నైస్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. నా లైఫ్లో నా చిన్నప్పుడు నాగార్జున సాగర్లో చదువుకునే రోజుల్లో మా ఫాదర్ వైట్ ఫ్రాక్ తెచ్చి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీ ఆ ఫోటో ఉంది సార్, చూసుకుని గుర్తు చేసుకుంటా అదంటి సంగతి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ 10th క్లాస్ మేబీ అది 14th బర్త్డే, మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఆ బర్త్డేలో, హ్యాపీయెస్ట్ బర్త్డే ఆల్సో అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు. వెరీ నైస్. అండ్ ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ నుంచి, గుడ్ ఈవినింగ్ సార్, మనల్ని అర్థం చేసుకోకపోవడం అది వాళ్ళకి మాత్రమే ఓకే చెందింది. హేమంత్ కుమార్ పంపించారు, 3 ఇయర్స్ బ్యాక్ మా మేస్త్రి గారు నా షాప్లో కేక్ కటింగ్ చేయించారు, అది ఒక మెమరీ అని అంటూ. వెరీ నైస్ అండి. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది, అదే రోజు అనుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ నా బర్త్డే జరిపించారు, నేను అక్కడికి బర్త్డే చేసుకొని అక్కడికి వెళ్ళాను, అది బాగా గుర్తుంది. సో దేవుడి దేవుళ్ళు ఎవరికి ఏం అవ్వలేదన్నమాట హైదరాబాద్లో అంటూ పంపించారు అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీ షో చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పొంగునూరులో చాలా డేస్ తర్వాత వర్షం పడుతుంది సార్ అని అంటూ పుష్పలత గారు పంపించారు. సో కొంచెం ఇటు కూడా పంపించండి మాకు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అది సంగతి. అండ్ 8:04:55 స్టూడియోలో టైం. ఇది ఈరోజు మనసును మనసే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం మనసును మనసులో ఇంకా మరిన్ని మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇందాక మనం కృష్ణాతీరంలో డిస్కస్ చేసిన కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి, అది ఈసారి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఈ టైం డ్యూయట్ డ్యూయట్ టైం, బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ డ్యూయట్స్ మీ అందరి కోసం ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్ట్రపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ

0: both state and central governments for their various schemes for safeguarding the interest of farmers. Like PM Kisan Samman Nidhi, PM Fasal Bhima Yojana, Kisan Credit Card Schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
1: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జైశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జైశంకర్ పేర్కొంటూ,
2: our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
1: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500 పైగా ప్రదేశాలలో యువత, క్రీడాకారులు, విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు, భారతదేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు UNCCD 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్ధరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్దీకరణ PMFME పథకం ద్వారా 200,000 పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థలు లబ్ది పొందాయని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన PMFME సదస్సులో

0: ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్ధిదారుల్లో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
1: పీఎంఎఫ్ఎంఈ కి హమారీ స్కీమ్ జిస్కే మాధ్యమ సే హమ్ లోగ్ యంగ్ ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్ కో బఢావా దేనే కా కామ్ కర్తే హై జో సంభవతా అప్ని ఛోటే ప్రొడ్యూస్ కో ప్రోడక్ట్ మే బదల్ కర్ ఉస్మే వాల్యూ యాడ్ కర్ కర్ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ బజారో తక్ ఉన్కో హమ్ లోగ్ లేకర్ జానే మే ఉన్కి సహాయతా కర్తే హై పూరీ తరీకే సే టెక్నికల్ హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ కీ జాతీ హై ప్యాకేజింగ్ కో లేకర్ ఉన్కి మదద్ కీ జాతీ హై ఔర్ ఆజ్ జో హమ్ లోగో నే ఎంఓయూ సైన్ కియే హై అబిడా కే సాథ్ జిస్కే మాధ్యమ సే గ్లోబల్ మార్కెట్
0: భారతదేశం 15 ట్రిలియన్ డాలర్ల జీడిపి వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్ జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: We are both roughly the same size in terms of GDP. When we combine our forces, Japanese technology with Indian youthful talent, Japanese manufacturing practices and capabilities, combined with the growing middle class consumption demand in India, the fact that India today is a $20 trillion GDP on purchasing power parity, it really shows that there's a big delta of opportunity in India. And I invite
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:05. డ్యూట్లో బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ విన్నారు అండ్ ఇప్పుడు ఈ టైం మధుర స్వరాలు. ముందుగా మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:12:57. మనమున్న మధుర స్వరాలు. కొన్ని సినిమాలు చూసేటప్పుడు భలే సరదాగా అనిపిస్తాయి. మ్యూజిక్, కామెడీ, స్టోరీ అన్నీ మనల్ని ఇన్వాల్వ్ చేస్తాయి అండ్ చాలా హ్యాపీగా ఫ్రెష్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ని ఇస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి లాహిరి లాహిరి లాహిరిలో. టైటిలే అంత ప్లెజెంట్గా ఉంది కదా, సినిమా కూడా అంతే ప్లెజెంట్గా సరదాగా ఉంటుంది. అండ్ అంటే 3 pairs ఉంటారు, అలాగే వాళ్ళతో పాటు ఇంకొక యంగ్ పెయిర్ ఉంటుంది. వాళ్ళ లవ్ స్టోరీస్ ఏ దేనికి అదే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ప్రతి స్టోరీ కూడా. ఎనీవే, మూవీ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అని చెప్పచ్చు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా, పంచదార ఎంత తిన్నా చేదు ఉందమ్మ, మరి అదే కదా ప్రేమ అంటే. సో ఇదే పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ 101.3 అండ్ స్టూడియోలో టైం 9:15 అండ్ మనము నా మధుర స్వరాలలో లవ్లీ సాంగ్స్ వింటూ కొన్ని పాటలు మనల్ని మైమరిపిస్తాయి, కొన్ని పాటలు మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తాయి, అండ్ కొన్ని పాటలు మనల్ని ఆ టైంలోకి తీసుకెళ్తాయి అన్నమాట. అలాంటి పాటల్లో ఒకటే ఇప్పుడు నేను ప్లే చేయ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ నుంచి. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఎంఎం కీరవాణి. ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ. ఈ పాట మీ అందరి కోసం వింటూ స్టూడియో

ఆహా, ఒక హీరో హీరోయిన్ని ప్రేమిస్తే, అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఇంత అందంగా పాడుకుంటాడేమో. అలాగే ఉంటుంది పాట అయితే ఫ్రమ్ ద మూవీ జీన్స్. అండ్ ఈ పాటను పాడింది జీన్స్ శ్రీనివాస్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం అండ్ శివ గణేష్. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: హలో హలో హలో హలో హలో హలో సార్, దిస్ ఇస్ వివి స్టూడియో. ద టైమ్ ఈస్ 5:19 21 22 23.
1: ఎండలను దండిస్తామా, వానలను నిండిస్తామా, చలినటో

హలో హలో, దిస్ ఇస్ ఫేర్ మైక్. ద టైమ్ ఈజ్ 5:39, మీన్స్ 50:51, 53. సార్, టెస్టింగ్ ఓవర్ సార్.